0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నతియా కలం వింటారు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మానవ సేవ అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ పి మొహమ్మద్ గౌస్ ఖాన్.
1: అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు ఆయన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రళయ దినాన అల్లాహ్ మానవుడు

0: అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఔజ్
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మానవ సేవ అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ పి మహమ్మద్ గౌస్ ఖాన్. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో పశువుల ఎదకు రాకపోవడానికి గల కారణాల గురించి ఒంగోలు బహుళార్థ పశువైద్యశాల పశువైద్యులు డాక్టర్ ఎం

ఆదాయం ఉంటుంది. అలానే ఏడాదికి ఒక దూడ సంవత్సరం పొడవునా పాలు ఉన్నప్పుడే రైతుకి మంద అభివృద్ధి చెంది అలాగే పాడి కూడా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలానే రైతుకు కూడా ఆర్థికంగా ఆదాయం ఉంటుంది. కాబట్టి రైతు ఒక గేదె కానీ లేదా ఆవు నుంచి 10 సంవత్సరాల కాలంలో 7 నుంచి 8 దూడలు పొందేటట్లు ఉండాలి. దీనికి ముఖ్యంగా పాటించవలసిన మెళకువలు ఏంటంటే, పశువు ఈనిన తర్వాత 2 నుంచి 3 నెలల లోపల దాన్ని ఎదకు వచ్చేటట్టు మంచి పోషణ గల ఆహారం అందించి దాన్ని ఎదకు తెప్పించుకొని కృత్రిమ గర్భధారణ ద్వారా దాన్ని ఎదంజెక్షన్ చేయించుకొని ఈనిన తర్వాత 3 నెలల కాలంలోనే దానికి చూలు నిర్ధారణ చేయించుకొని చూడు పశువుగా మార్చుకున్నట్టయితే దాని నుంచి మనం 7 ఏడాదికి ఒక దూడని పొంది రైతుకి ఆదాయం వస్తుంది. పశువులు సకాలంలో చూడు కట్టి ఈనటం వలన పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. సకాలంలో పశువులు ఎదక రాకపోవడం వలన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ పశువుల్లో వచ్చే పునరుత్పత్తి సమస్య, అలానే గేదెల్లో అయితే మోగయాద అనేది వస్తుంది కాబట్టి ఆ గేదెల్లో రైతులు ఈ యదను సరిగ్గా గుర్తించకపోవడం వలన కూడా మనకి సకాలంలో ఎద ఇంజెక్షన్ చేయకపోవడం వలన ఆ పశువు కట్టకుండా ఒట్టి పశువులాగానే ఉంటుంది. మామూలుగా అయితే ఒక 1000

మిశ్రమం అందించాలి. పశువుల్లో పరాన్న జీవులను నిర్మూలించాలి. దీని కొరకు రైతులు పశువైద్యుని సలహా మేరకు నట్టల నివారణ మందు ప్రతి 3 నెలలకు ఒకసారి ఆక్సిక్లోజనైడ్ వంటివి డీవార్మింగ్ మందులు జలగలు నివారించడానికి తాపించాలి. అలానే బాహ్య పరాన్న జీవుల నిర్మూలనకు ఐవర్మెక్టిన్ లాంటి ఇంజెక్షన్లు వాడాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే కాలంలో యాజమాన్య పద్ధతులు పాటించి వాటిని పశువులు వేసవి కాలంలో అయితే ఉదయాన్నే 6 గంటల నుంచి 10 గంటలలోపు వాటిని మేతకు పంపించి తర్వాత సమయంలో వాటిని షెడ్లలో దోలాలి. అలానే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలలోపు మరలా మేతకి వదలాలి. ఇట్లా వేసవి ఉష్ణోగ్రతలు భార్యను పడకుండా వాటిని సంరక్షించడం వలన పశువులు ఎదకు తెప్పించవచ్చును. అలానే రైతులు గేదెల్లో ఎక్కువగా మూగ ఎద అనేది ఉంటుంది కాబట్టి ఉదయం సాయంత్రం ఎద లక్షణాలు గమనించాలి. ఇందుకోసం రైతులు ఒక 1/2 గంట సేపు వాటిని గమనించినట్లయితే మనకి ఆ పశువుల నుంచి ఈ మానవ నుంచి తీగలు వేయటం లాంటి లక్షణాలు గమనిస్తే ఆ పశువులు ఎదలో ఉన్నట్టు మనం గుర్తించవచ్చును. మోగ ఏదన్న పశువులకు మొలకెత్తిన శనగలు ఉలవలు సుమారు 20 రోజులు మేపడం వల్ల ఆ మోగ ఏద

గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రం

0: ఆఫీస్తో సహా సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్లేసి సివిల్ రైట్స్ డే లో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా విద్య ఒకటే వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసిన ప్రగాఢంగా విషయం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాదాపుగా 380 వరకు ఉన్నాయి. వీటిల్లో కొత్తగా మనం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకోవడం జరిగింది. పిల్లలకి ప్రఖ్యాతి గాంచినటువంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్య ఇవ్వడం జరుగుతా ఉంది.
1: పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి

0: కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు బాలింతలు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ,
1: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకట్లేదు రెండు చోట్ల మనకు తేలికపాటిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు ఒకట్లేదు రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తాంధ్రప్రదేశ్ లో 50 నుండి 60 కిలోమీటర్లు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి

వరకు ఆపాత మధుర గీతాలు గోల్డెన్ ఓల్డ్ మెలోడీస్ ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర అక్టోబర్ 7 ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి, వడ్నగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్టాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్బంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें सेवा संकल्प यात्रा निश्चित रूप से आपके जीवन में अहम भूमिका निभाने वाली.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు

విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టిఎస్లతో కూడిన జట్టు 3:14.46 లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 నిమిషాల్లో పూర్తి చేసిన సీమాకుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్జీత్ నరుకా, పరినాజ్ తడివాళ్ల జోడీ కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈ రోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్ లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్ కు చేరాయి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమాకుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.

అయినా మీరు ఏం వ్రాస్తారు? ఈనాడు మీరు అంగీకరిస్తున్న సిద్ధాంతాన్ని రేపు అంగీకరించకపోవచ్చు. ఇవాళ మీరు చేస్తున్న పనుల్లో రేపు మార్పు చేయవలసి రావచ్చు. మీ రచనను ప్రామాణికమని భావించి కొందరు తమ ఆచరణను రూపొందించుకుంటారు కదా, వాళ్ళు తప్పుదోవ పడితే? అందువల్ల మీరు ఆత్మకథ వ్రాయకుండా ఉండడం మంచిదేమో కొంచెం ఆలోచించుకోండి అని అన్నాడు. అతని మాటలు నా మనస్సు మీద కొంత పనిచేశాయి. ఈ విషయమై బాగా యోచించాను. నేను ఆత్మచరిత్ర రాయాలని అనుకోలేదు. అయితే అనేక సమయాల్లో ఎన్నో సత్యప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాలన్నీ ఆత్మకథగా రూపొందించాలని మాత్రం అనుకున్నాను. నా జీవితము అట్టి ప్రయోగాలతో నిండి ఉంది. వాటన్నిటినీ అక్షరబద్ధం చేస్తే అది ఒక జీవన చరిత్ర అవుతుంది. అందలి ప్రతిపుట సత్యప్రయోగాలతో నిండి ఉంటే నా ఈ కథ నిర్దిష్టమైనదని భావించవచ్చు. నేను చేసిన సత్యప్రయోగాలు అన్నింటినీ ప్రజల ముందుంచగలిగితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇది నాకు కాగలిగిన మోహమే కావచ్చు. నేను రాజకీయ రంగంలో చేసిన ప్రయోగాలు భారతదేశానికి తెలుసు. నా దృష్టిలో వాటి విలువ స్వల్పమే. ఈ ప్రయోగాల వల్ల నాకు మహాత్మాను బిరుదు వచ్చింది. నా దృష్టిలో ఆ బిరుదుకు గల విలువ స్వల్పమే. ఆ బిరుదు వల్ల అనేక పర్యాయాలు నాకు విచారం కూడా కలిగింది. ఆ బిరుదును తలుచుకొని ఉబ్బితబ్బిబ్బైన క్షణం నా జీవితంలో ఒకటి కూడా ఉన్నట్లు గుర్తులేదు. రాజకీయ రంగంలో నాకు శక్తి చేకూర్చిన నాకు మాత్రమే

కూడా. ఇవి అహంకారికి అసాధ్యాలు, కాని కల్లాకపటం ఎరుగని బాలునికి సాధ్యం. సత్యాన్వేషకుడు ధూళికణం కంటే చిన్నగా ఉండాలి. ప్రపంచమంతా ధూళికణాల్ని కాలికింద త్రొక్కేస్తుంది, అయితే సత్యాన్వేషకుడు ధూళికణము కూడా త్రొక్కివేయలనంత సూక్ష్మంగా ఉండాలి. అప్పుడే అతనికి సత్యం లీలగా గోచరిస్తుంది. ఈ విషయం వశిష్ఠ విశ్వామిత్రుల కథలో స్పష్టంగా చెప్పబడింది. క్రైస్తవ ఇస్లాం మతాలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తాయి. నేను రాస్తున్న ప్రకరణాల్లో పాఠకులకు అహంభావ వాసన తగిలితే నా అన్వేషణలో ఏదో పెద్ద పొరపాటున్నదని, నేను కనుగొంటున్న వెలుగురేఖ ఎండమావియేనని గ్రహించాలి. నా వంటి పలువురు శోధకులు మ్రగ్గిపోయినా సత్యం మాత్రం సదా జయించాలి. అల్పమైన ఆత్మను కొలుచుటకు సత్యమనే కొలబద్ద ఎన్నటికీ తరిగిపోకూడదు. నా ప్రకరణాలను ప్రామాణికమని భావించవద్దని అందరినీ ప్రార్థిస్తున్నాను. నేను పేర్కొన్న ప్రయోగాలను దృష్టాంతాలుగా భావించి అంతా తమ తమ ప్రయోగాలు శక్త్యానుసారం తమకు తోచిన విధంగా చేయాలని కోరుతున్నాను. నా ఆత్మకథ వల్ల ఏదో కొంత ప్రజలకు లాభించగలదని విశ్వసిస్తున్నాను. ప్రకటించ

0: శ్రోతలకు తెలియజేస్తారా?
1: తప్పకుండానండి. ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ సైన్స్ దినోత్సవం. ఒక పక్కన అత్యున్నతమైన స్థాయిలో సైన్స్ని టెక్నాలజీని చూస్తున్నాం అని మనం అందరం అనుకుంటూ ఉన్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మంచి ప్రగతి సాధిస్తున్నాం. ఇవన్నీ నిజాలే. మరో పక్కన చాలా చిన్న చిన్న అంశాల్లో కూడా మనం ఇబ్బంది పడుతున్నాం అనేది ఆలోచన. జన విజ్ఞాన వేదిక ఆలోచన ఏమంటే, మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ ఎక్కువ మందికి జనానికి తెలియజేయాలి. చాలా చోట్ల అన్యాయాలు జరగడానికి కారణం, అక్రమాలు జరగడానికి కారణం జనానికి

0: చేయాలా, టీచర్లు చేయాలా, ఎవరే నాన్న బయటకు వెళ్ళేటైతే గుడ్డ సంచి తెచ్చుకోండి అని చెప్పాలా? ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడితే అది భూమి లోపలికి వెళ్తే వేల సంవత్సరాలు అట్లానే ఉంటుందిరా అని చెప్పి చెప్పాలా? జంక్ ఫుడ్స్ సంబంధించి ఒకే ఒక చిన్న ఉదాహరణ ఎవరు చెప్పాలో ఆలోచించండి. మనం నేను చచ్చిపోయిన తర్వాత నన్ను కానీ పూడ్చిపెట్టేటైతే నా ఎముకలు ఒక 30, 40, 50 సంవత్సరాలన్నా కూడా కుళ్ళవు. అదే కోకోకోలా కానీ, కోకోకోలా ఒకటి కాదు, అట్లాంటి పానీయాలు ఏవైనా సరే వాటిని ఒక
1: శీతల పానీయాలు,
0: శీతల పానీయాల్లో ఒక సీసాలో కోకోకోలా అట్లాంటి వాటిని పోసి దాంట్లో మన దంతంతో సహా ఏ చిన్న ఎముక ముక్క అయినా సరే వేసి చూడండి, 20 నుంచి 40 రోజుల లోపల అది మెత్తబడుతుంది. అంత పవర్ఫుల్ వాటిని మనం మన బిడ్డలకి విచక్షణారహితంగా తాగిస్తున్నాం. అందుకనే డయాబెటిక్ పేషెంట్స్గా మారుతున్నారు వీళ్ళు, అందుకనే ఊబకాయాలుగా మారుతున్నారు. అతి చిన్నతనంలో రోగాలు వస్తున్నాయి. వీళ్ళు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు, సబ్జెక్ట్ని జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నారు, గుర్తుపెట్టుకున్న వాటిని సరిగ్గా రాయలేకపోతున్నారు. టెన్షన్, ఇవన్నీ ఈ రోగాల్ని రావటానికి కారణం సైన్స్ కాదు సార్, సైన్స్ లేనితనం, సైన్స్ తెలియనితనం. ఆ తెలియనితనాన్ని చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. కరెక్ట్గా మీరు ఆలోచిస్తే ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటంటే టు డ్రా అవుట్ అని అర్థం, నాట్ టు పోరిన్. లోపలికి పోయటం కాదు, లోపల ఉన్నదాన్ని బయటికి తీయటం చదువు. చదువు లక్షణం ఇదే కావాలని జన విజ్ఞాన లాంటి సంస్థలన్నీ నమ్ముతున్నాయి, అందుకనే ఈ కార్యక్రమాలు.
1: కాబట్టి ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నట్టయితే, గత జనరేషన్ కనుక చూసుకున్నట్టయితే చాలామంది ఈ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి అలాగే ఆచార వ్యవహారాలకు సంబంధించి మొత్తం కలగాపులగంగా చేసుకుంటూ పర్యావరణాన్ని రక్షించుకుంటూ తద్వారా తమల్ని తాము రక్షించుకుంటూ ఆరోగ్యంగా ఉంచుకుంటూ భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా నిలబడేటువంటి పరిస్థితులు అన్నాడు. ఇటు దేవాలయాల్లో కానీ, చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ ఎలాంటి ప్రార్థనలు చేసినా, ఎలాంటి పూజలు చేసినా ఆ పూజ పరమార్థం అంతా కూడాను మనల్ని మనం బ్రతికించుకోవడం కోసం, మన పర్యావరణాన్ని రక్షించుకోవడం అనేది మనం చెప్పొచ్చు. ఉదాహరణకి మనం ఇంటి ముందు పేడ కలప చల్లటం, అలాగే దేవాలయాలు

0: సమాజం రా, ఇట్లా బతకడం నేర్చుకో, స్నేహం చేయటం నేర్చుకో, నేను బాగుండాలంటే నా పక్కనోడు బాగుండాలి అని మనం చెప్పాలి, పెద్దవాళ్ళని చెప్పాలి. ఇది సరైన జ్ఞానం, సరైన విజ్ఞానం అవ్వాలి. వీటిని మానుకొని ఇంకో రకంగా పోయినప్పుడు ఈ దెబ్బలు కూడా మనమే తినాలి. స్వర్గం నరకం రెండు బయట ఎక్కడ లేవు సార్, మనం చేసే పనుల చుట్టూనే ఈ రెండు అల్లుకోనున్నాయి. అందుకని మనం కూడా భవిష్యత్ తరాల గురించి ఆలోచించాలంటే ఇప్పటికైనా వీటిని గురించి ఆలోచించాలి, లేకపోతే కష్టం.
1: మరి ఈ నేపథ్యంలో ఇంకా ఎలాంటి చర్యలు మీరు చేపడుతున్నారు? జన విజ్ఞాన వేదిక ఈ ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుని ఒక కేంద్రంగా తీసుకుని ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఈ చిన్నపిల్లలకు తెలియజెప్పడమే కాకుండా అలాగే స్కూల్స్కి వెళ్ళటం కానీ, అలాగే శాస్త్రవేత్తల గురించి తెలియజేయటం కానీ ఇత్యాది విషయాలు.
0: ఆహార అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు మార్చటం, అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, నిరంతర అభివృద్ధి అంటే అర్థం ఏంటంటే రెండు రంగాల్లో సరిగ్గా పనిచేయాలా అని చెప్పి మేధావులు చెబుతుంటారు సార్. ఒకటి ప్రాథమిక ఆరోగ్యం, ఇంకోటి ప్రాథమిక విద్య. ఈ రెండు రంగాలు మూలాలు. ఒక 6 అంతస్తుల బిల్డింగ్ అయినా 16 అంతస్తుల బిల్డింగ్ అయినా మూలాలు కింద ఉంటాయి. అదే రకంగా మనిషి జీవితానికి కూడా మూలాలు ఇవే. ఆహార అలవాట్లు మార్చాలంటే స్కూల్లో మొదలు పెట్టాలి, ఇంట్లో మొదలు పెట్టాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య

0: ఇలాంటి ఆరోగ్య సూత్రాలని పిల్లలకి పెద్దలకి తెలియజేస్తూ మున్ముందు ఇంకా విస్తృతంగా ప్రచారం జరగాలని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకున్నాం. ప్రసాద్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి. ఇన్ని మంచి విషయాలను చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు సైన్స్ దినోత్సవ సందర్భాన మీ ద్వారా శ్రోతలందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం.
2: మీరింతవరకు ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఆరోగ్యకరమైన విజ్ఞానం గురించి డాక్టర్ సిఏ ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఇంద్రా చిత్రానికి గాను ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం భువనచంద్ర.

0: Canada. Indian duo of Kamaljeet and Suruchi Singh storms into final of mixed team 10-meter air pistol event at Asian Games in Nagoya, Japan. And defending champions India hold Azerbaijan to draw in 8th round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వార్త వ్యాఖ్య వింటారు.
2: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గుజరాత్లోని ఏక్తా నగర్ వద్ద కెవడియాలో ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులు అతిథుల కోసం ధోక్లా, పాత్ర ఉంధియా, కిస్టీ వంటి

మరోవైపు ఆర్టికల్ 370 సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆర్టికల్ 370 చిత్రానికి ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించారు. అమరన్ సినిమాతో దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చలనచిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి.

0: రంగూన్ రౌడీ. మీ పేరు చెప్పలేదు.
1: శ్రీనివాసులు, రాయవారం.
0: ఓకే శ్రీనివాసులు గారు, మంచి పాట వినిపించేస్తున్నాను, మీరు కోరిన చిత్రం నుంచి వినేసేయండి.
1: ఓకే.

0: మేడం.
1: చెప్పండి.
0: మన సీనియర్ శ్రోత సాల్మన్ గారు నాన్నగారు ఈరోజు చనిపోయారు మేడం.
1: ఓకే.
0: ఆయన ఆయన ఆత్మ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ మా పోలాయ తరఫున, అశ్వత్ గారి తరఫున, శేఖరిజీ గారి తరఫున, వీళ్ళందరి తరఫున వాళ్ళకు
1: అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నామండి.
0: నివాళులు అర్పిస్తున్నాం.
1: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వేయమంటారు?
0: జమినీల నుంచి చుక్కల్లో తెచ్చిన చక్కనోడు.
1: తప్పకుండా ప్లే చేస్తానండి.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

0: ఉన్నారు? హలో ఎఫ్ఎం కి స్వాగతం ఈశ్వరి గారు. ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు ఈరోజు?
1: సీతారామయ్య గారు మనవరాలి మనవరాలి.
0: ఓకే అండి, ఆ చిత్రంలో ఏ పాట ఏమంటారు?
1: అదే అది ఏ పాట అయినా పర్లేదు మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. మీరు కోరిన చిత్రం నుంచి పాట వేసేస్తున్నాం, వినేసేయండి.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ.

0: వింటున్నారు అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మరొక కాలర్ తో మాట్లాడేద్దాం.
1: హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, మంజులా గారు.
2: అవును మేడం.
1: బాగున్నారా?
2: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. చెప్పండి మంజులా గారు, టాపిక్ విన్నారు.

0: ఇప్పుడు చాలా మంది 10 వరకు చదివిస్తే సార్లే అన్నట్టుగా ఉంది వాళ్ళ ఇల్లు, కానీ వయసులో పెళ్లి చేసి అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు అమ్మాయిలకు.
1: అవునవును,
0: అట్లా లేకుండా వాళ్ళ చదువుకున్నంత వరకు చదివించి ఇట్లా వీళ్ళు అమ్మాయిలు కూడా బాధ్యతగా తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.
1: అవును,
0: ఇప్పుడు ఇంటికి దీపం ఇల్లాలి, అమ్మాయి చదువు ఇంటికి వెళ్తున్నారు కదా.
1: ఓకే,
0: అందుకోసానికై అమ్మాయిలు ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా చదువుకోవాలి మేడం. వాళ్ళకు 4 అక్షరాలు, 4 అక్షరాలు వస్తే వాళ్ళ ఇంటిని కనిపించుకుంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లల్ని పెంచుకునే అవగాహన వస్తుంది మేడం.
1: ఓకే,
0: సమాజంతో 4 గౌరవంగా కూడా ఉండొచ్చు. బాగా ఏదైనా కానీ ఇంత చదువు ముఖ్యం మేడం. అమ్మాయిలను ఖచ్చితంగా చదివేయాలి మేడం. మూఢనమ్మకాలు పెట్టుకొని పది అయిపోగానే పెళ్లి చేస్తాం, మెచ్యూర్ కాగానే పెళ్లి చేస్తాం అన్న ఆలోచనలో చాలా మంది ఉంటున్నారు. అట్లనే అది అనేది తీసేసి అమ్మాయిని చదివేయాలి, ఖచ్చితంగా చదివేయాలి మేడం.
1: ఓకే,
2: మీ అభిప్రాయం చాలా బాగుందండి.
0: అవును మేడం, అసలు నేను కూడా చదువుకోలేదు మేడం అప్పుడు, అందుకే ఇప్పుడు మా ఇద్దరు పిల్లల్ని చదివిచ్చేస్తున్నా నేను.
1: అసలు చదువుకోలేదా మంజుల గారు మీరు?
0: నేను అసలు చదువుకోలేదు మేడం. నా సంతకం ఒక్కటి ఈ గ్రూప్ లో చేరిన తర్వాత డోక్రా గ్రూప్ లో వాళ్ళు నేర్పించిండ్రు మేడం, అంతే. నాకు ఇంకేం తెలియదు.
1: ఓకే ఓకే,
0: ఆ గ్రూప్ లో చేరిన తర్వాతే నాకు ఇవన్నీ మా లీడర్ అసీన్ అని ఉంది, ఆ అమ్మాయి ద్వారా నేను ఇవన్నీ నేర్చుకున్నా మేడం. లేకుంటే ఇంత ముందుకు నాకు కూడా ఏం తెలియదు మేడం.
1: ఓకే, ఎంతమంది అండి మీకు పిల్లలు?
0: నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మేడం, ఇద్దరిని చదివిస్తున్నాం.
1: ఏం చదువుతున్నారు?
0: అమ్మాయి ఇద్దరు యాక్టర్లు ఉంటుంది మేడం. అమ్మాయి ఏమో డిగ్రీ అయిపోయి SBI బ్యాంక్ లో చేస్తుంది, ప్రైవేట్ గా డిగ్రీ చదువుకుంటూ
1: అంటే.

0: తొలేసింది కదా, ఆడపిల్లను ఏ ఇంటరో పెన్ తో చదివించి కై చేతులు పెట్టి భద్రంగా బతుకుతూ పిల్ల జల్లలతో ఉంటాం బెటరా? మనకు లేకపోయినా కూలీలు చేసి హాస్టల్లో చదివించి ఇంటర్ బిఎల్ ఎంఎల్ చదివించి వాళ్ళు పక్కదారి పెట్టి తల్లిదండ్రుల ప్రాణం లేకుండా పక్కదారి పెట్టి సింగభంగం కావడం బెటరా?
1: అలా ఎలా అంటారండి మీరు? ఆడపిల్లల్ని చదివించినంత మాత్రానా? ఓకే మీరాబ్ గారు
0: చెప్పండి.
1: తప్పండి అలా అనకూడదు. ఆడపిల్లలు మగపిల్లలు అనే డిఫరెన్స్ ఉండకూడదండి. అందరినీ చదివించాలి అలా అనుకోకూడదు మనం ఆడపిల్లలు మగపిల్లలు అని.
0: అంటే కరెక్ట్ మేడం,
1: ప్రస్తుత రోజుల్లో ఎలా ఉన్నాయండి అలా అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ అందరూ ఆడపిల్లలు
2: చదవాలని. అబ్బాయి పరిస్థితి, అబ్బాయి ఉన్న స్థితిలో మీరు ఎందుకన్నట్టు అనలేకపోతున్నారండి?
0: అబ్బాయి చదవాలి, ఎందుకంటే అబ్బాయి బరువు బాధ్యత అయ్యాలి కదా, రేపొద్దున సాకారు కదా అందరు.
2: అదే మీకు ఒక్కగానో ఒక అమ్మాయి అయితే అదే మాట అంటారా అండి?
0: ఇంతే మరి అదే మాట, కొంచెం గొప్ప చదివించి ఒక లక్షణం ఉంటాం మనకు.
2: అదేనండి ఆ అభిప్రాయము. అలాంటి దానికోసమే మేము ఈ కార్యక్రమంలో ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. అలాంటి ఆ యొక్క ధోరణులు మానుకోవాలని చెప్పే మా ఇదో మా ఇది.
1: ఒక అబ్బాయి అంటున్నారు కదా, వాళ్ళు సరిగా లేకపోతే అప్పుడు పరిస్థితి ఏందండి? అమ్మాయి పరిస్థితి చెప్పండి. మనము మంచిగా ఉండాలనే చేస్తామండి, కానీ వచ్చిన పర్సన్ మంచిగా ఉండాలి కదా. అప్పుడు ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే బాగుంటుంది.
0: అంటే కాళ్ళ పరిస్థితి వాళ్ళు చెప్పేది కదా, మనం చెప్పేది కదా.

0: మంచి మంచి పాటలతో పాటు అతివల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నాం మన కార్యక్రమంలో. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో మేడం గారు. నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శివరాంధ్ర నుంచి. నా పేరు మీరాబి మేడం.
0: మన షోకి మీరాబిల్ ఎక్కువ కాల్ చేస్తారు కదా మేడం.
2: అవునండి.
1: నేను ఎప్పుడు చేస్తా మేడం. నేను విజ్ఞుల్ కార్ని.
0: అదేండి, మీ ముందు కాలర్ కూడా మీరాబి గారే. చెప్పండి, మీ అభిప్రాయం తెలియజేస్తారా?
1: మా అభిప్రాయం, మాకు ఇష్టమైన అభిప్రాయం వేశారు మేడం. ఈరోజు మా పాపం చదివించాం మేడం. నేను బాగా చదివించాం. మేము మా వారు మేము ఇద్దరం చదివించి మా పాప ఇప్పుడు బ్యాంకింగ్ ఆఫీసర్ మేడం.
0: అవునండి.
1: అవును మేడం. అసలు మా వారికి చదువులేదు, నా చదువు.
2: ఎక్కడ చేస్తున్నారండి మీ పాప?
1: అమరావతి. అమరావతిలో మేడం. అమరావతి రాజధానిలో బ్యాంక్ ఆఫీసర్. ఆఫీసర్ మేడం.
0: ఎంత గర్వంగా చెప్తున్నారో చూసారా మేడం.
1: నా కొడుకు స్కూల్ ఇద్దరు చదివించా. మా చదివేరే వ్యవసాయం పని, ఎక్కడ భూమి పని చేసే వాళ్ళం. ఎవరు అని చుట్టాలి, ఇన్ని మాట్లాడినా అది నాకు ఇష్టమైన సౌకర్యం కాబట్టి నాకు సంతోషం పట్టుకోలేదు మేడం.
0: మీలాంటి వారు

సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే వైవిధ్యాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్యం అనంతరం జమ్మూకాశ్మీర్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370

0: ఉగ్రవాదం వేర్పాటువాదాన్ని తగ్గించి శాంతి భద్రతలను మెరుగుపరచడం, జమ్మూకాశ్మీర్లో అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా దేశ సమగ్ర అభివృద్దిలో భాగం చేయడం ఆర్టికల్ 370 రద్దు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, దేశ ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకాశ్మీర్లో పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమలు కావాలనే లక్ష్యంతోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళిగా దేశ సమగ్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
1: हमने देश की एकता के लिए किया. बाबा साहब अम्बेडकर का संविधान 370 की दीवार के कारण जम्मू कश्मीर की तरफ देख भी नहीं सकता था. हम चाहते थे बाबा साहब अम्बेडकर का संविधान हिंदुस्तान के हर हिस्से में लगना चाहिए और इसलिए बाबा साहब को श्रद्धांजलि भी देनी थी, देश की एकता को मजबूत करना था.

0: ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా పాలిటెక్నిక్ కళాశాలల్లో అదనపు సీట్లను పెంచారు. పీఎంశ్రీ పథకం కింద 396 పాఠశాలలను అభివృద్ది చేశారు. పాఠశాలలు మధ్యలో మానేసిన వేలాది మంది విద్యార్థులను తిరిగి విద్యావ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. శ్రీనగర్లో జరిగిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఇంతకుముందు దేశం కోసం రూపొందించిన అనేక పథకాలు, చట్టాల్లో జమ్మూకాశ్మీర్ మినహా అనే పదాల ప్రస్తావన తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడది గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రాంతాలు శాంతి ప్రగతి పదంలో ముందడుగు వేస్తుండటంతో రాష్టంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైందని, తద్వారా ఈ ప్రాంతాలు స్వయం సమృద్ద భారత్ కార్యక్రమం ముందంజకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం ఇప్పుడు నిజంగా అమలవుతోందని అన్నారు. ప్రజల మధ్య విభజన గోడలా నిలిచిన ఆర్టికల్ 370 తొలగిపోవడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
1: सही मायने में भारत का संविधान लागू हुआ है और जिन्होंने अब तक संविधान लागू नहीं किया वे दोषी हैं, गुनहगार हैं, कश्मीर के नौजवानों के, कश्मीर की बेटियों के, कश्मीर के लोगों के गुनहगार हैं. और ये सब कुछ साथियों इसलिए हो रहा है क्योंकि सबको बांटने वाली
0: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో వైద్య, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, పర్యాటకం, ఉపాధి, భద్రత వంటి పలు రంగాల్లో అభివృద్ది చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2 ఎయిమ్స్ కేంద్రాలు, 2 క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది.

కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇంధన రంగంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా ఆధునిక విమానాశ్రయం, కొత్త రహదారులు, వంతెనల నిర్మాణం జరిగింది. లడఖ్లో పర్యాటక రంగ అభివృద్దికి చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం, పర్యాటకం, పెట్టుబడులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి రంగాల్లో పురోగతి నమోదైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులోకి రావడం, రాజ్యాంగబద్ద హక్కులు, చట్టాల అమలు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే జమ్మూకాశ్మీర్, లడఖ్లో కూడా అమలవుతున్నాయని పేర్కొంటోంది. అదే సమయంలో స్థానిక ప్రజల ఆకాంక్షలు, రాజకీయ ప్రతినిధత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, శాశ్వత శాంతి, సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అభివృద్ది ఫలాలు ప్రతి పౌరుడికి చేరడం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరగడం, సామాజిక ఆర్థిక ప్రగతి వేగవంతం కావడం రాబోయే కాలంలో కీలకంగా మారనున్నాయి. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే భావనతో జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు శాంతి, సుస్థిర అభివృద్ది, సుపరిపాలన దిశగా మరింత ముందుకు సాగాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ అభివృద్ది ప్రయోజనాలు జమ్మూకాశ్మీర్,

0: లైఫ్ ఇవే రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ఆకాశవాణి విజయవాడ విధు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, తీన్ మార్మో నుంచి. ఎవరు పాడారంటే శ్రీరామ్ చంద్ర పాడగా రెహమాన్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:28 దాటి 50 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నేను మీ ముందుకు నెలకు ఒకసారి మాత్రమే వస్తాను, అప్పుడప్పుడు 2 సార్లు వస్తాను, వచ్చి కేవలం 24 గంటలు మాత్రమే మీతో ఉంటాను, ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను, ఏంటది అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు, మాకు ఏదో ఒక పాటకి మా పేర్లు చదవండి, అందరికీ అన్ని పాటలు వినిపించాలంటే వీలు పడదు కాబట్టి అంటూ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి రాములు, రాములమ్మ మెసేజ్ చేశారు. మీ మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దుర్గా హుషారుగా ప్రోగ్రాం బాగుంది అంటూ పంపించారు రామ్నగర్ నుంచి బోడు బాలసుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నాలాగా ఆన్సర్ చెప్పారు నాగమణి రాములు గారు మంగళగిరి నుంచి, ఒకరోజు అంటూ. ఆ ఒకరోజే ఏంటిది అని అడుగుతుందన్నమాట. అన్ని అలాగే క్వశ్చన్స్ అడిగితే కష్టమని ఇలా అడిగాను అనమాట. అది ఒక రోజు ఉందన్నమాట, ఆ రోజు ఏంటో చెప్పాలి మీరు. ఇంకా దేవసేన తిరుపతి నుంచి చందమామ అనుభవించారు.

మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటంటే మీరు చెప్పినట్టు డేట్లు కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఒక డేట్ 24 అవర్స్ మాత్రమే ఉంటుంది, మారిపోతుంది కాబట్టి. మరి అసలైన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నేను ఒకసారి రెండు సార్లు కూడా రావచ్చు అని చెప్పా కదా, సో ఒక నెలలో పౌర్ణమి అమావాస్య అనమాట, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మొదటి 2 సార్లు ఉచితంగా దొరుకుతుంది, కానీ 3వ సారి కావాలంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే, ఏంటిది అది? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మొదటి 2 సార్లు ఉచితంగా దొరుకుతుంది, కానీ 3వ సారి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే, ఏంటది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866244884 కి మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారత్ FM 101.3.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

పెద్ద ప్రియ విలేజ్ ఆన్సర్ టూ సాటర్డే అని పంపించారు. అస్సలు అర్థం కాలేదు, ఆయన రాంగ్ ఆన్సర్ అనమాట. రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సి విజయ అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముసాపేట గ్రామం నుంచి వయసు అని పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. డేట్ అని పంపించారు, కాదు, అది కూడా రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్ తో. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి బ్యాంక్ కాలనీ సాయి శిరీష తెలియట్లేదే అండి పంపించారు. అది ఏమిటబ్బా, నేను చెప్తానబ్బా. ఇంకా భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎక్స్ప్లెనేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్ తో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొనకొండ్ల రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ మేడం, బాగున్నారా, మీ ప్రశ్నకు జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్. విజయవాడ నుంచి నందు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొన్నూరు మండలం నుంచి చింతలపూడి నుండి బి ఆదా మల్లేశ్వరి కార్తిక్ కృషి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఈస్ స్వామివారి లడ్డు ప్రసాదం అని పంపించారండి బాబోయ్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు, ఎందుకంటే

ఆర్తి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 11:04. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆయన రోజు 100 మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవు, అది ఎలా సాధ్యం అన్న కదా? ఎవరో కదండి మన సూర్యుడు గారు అనమాట. అదనమాట ఆన్సర్ అయితే. మరి ఇంకా మరి ఈ నాటి నా షోకి బాబాయ్ చెప్పాలి కదా, ఈసారి మరిన్ని క్వశ్చన్స్తో మిమ్మల్ని అలరించడానికి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు

దీనిపై ఎన్ని కథలొచ్చినా కూడా లవ్ స్టోరీస్ కున్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఆ సినిమాలు మనకిచ్చే అనుభూతి మరే సినిమాలు మరే కథలు అందించలేవనే చెప్పాలి. మరి అలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కబుర్లు ఈ రోజు సిద్ధంగా ఉన్నాయి. ఈనాటి సినిమా కబుర్లో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం మాస్టర్ చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, హరిహరన్ సుజాత పడినటువంటి చంద్రబోస్ గీతం. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

3.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫీల్ గుడ్ ప్రేమ కథ చిత్రాల కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మన చిన్ననాటి మెమరీస్, టీనేజ్ లో జరిగినటువంటి సంఘటనలు, వాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మరి తెలుగులో అలాంటి సినిమాల్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చే సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. రవితేజ ఈజ్ ఈక్వల్ టు మాస్ మహారాజా కదా, ఈ పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన రవితేజ వన్ ఆఫ్ ది క్లాసియెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఈ సినిమానే అని చెప్పాలి. కేరళ లవ్ ట్రాక్ అయితే ప్యూర్ గోల్డ్ అనమాట. కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అనిపించుకోలేకపోయినా కూడా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక పాటలు సూపర్ హిట్ గా నిలిచాయన్నమాట. ప్రతి ఒక్క పాట కూడా, అన్ని పాటలు బాగుంటాయి ఈ సినిమాలో. అండ్ మన్మధుడే బ్రహ్మను పూని కానీ, అండ్ గమ గమ కానీ, ఇంకొకటి మౌనంగానే ఎదగమని చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ కానీ, అండ్ నువ్వంటే ప్రాణమని విజయ్ యేసుదాస్ గారు పాడారు, ఎంత వండర్ఫుల్ సాంగ్స్ అంటే ప్రతి పాట కూడా బాగుంటుంది అనమాట. అండ్ స్టోరీకి తగ్గట్టుగా అండ్ ఆ స్క్రీన్ ప్లే కానీ, పిక్చరైజేషన్ కానీ, ఎవ్రీథింగ్ టూ గుడ్ ఉంటాయి. సో ఈ సినిమా నుంచి ఒక పాట విందాం. పాట విన్న తర్వాత మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. అండ్ సందీప్ గంగా పాడినటువంటి పాట, కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో చంద్రబోస్ గారి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: పెదాలు ఏమంటారు
1: చూడు,
0: నడుముని
1: ఇటుప్పు,
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీషా
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు.

నేను లోకల్ ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, మనీషా ఇరబాతిని పాడినటువంటి శ్రీమణి గీతం విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11:50:29 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఫైనల్లీ నేను చెప్పాను కదా ఫేవరెట్ మూవీ అని, అండ్ హీరో ఫేవరెట్ హీరో కూడా అనమాట. సో ఈ సినిమా ఏంటి

బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం సెప్టెంబర్ 27వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకునేవారు సమర్పించాల్సిన ఫారం 6లో మార్పులేమీ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న పేర్కొంది. అందులో కేవలం అనుబంధ పత్రంగా సదరు దరఖాస్తుదారుల బంధువుల పాత ఎస్ఐఆర్ వివరాలకు సంబంధించి కొత్త విభాగాన్ని జత చేశామని తెలిపింది. ఫారం 6లో మార్పులు చట్టవిరుద్దమంటూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ వివరణ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

నువ్వే నువ్వే చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఇది 12 hours 9 minutes 14 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే, డబ్బులు లేకపోయినా బయటకు వెళ్తున్నాం, ఏ ఉన్నా ఏం లేకపోయినా, ఇది లేకపోతే మాత్రం అడుగు కూడా కదపలేకపోతున్నాం. చేతిలో ఇది కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. మనకి ఇది ఒక నిత్యావసర వస్తువులా మారిపోయింది. ఈ వస్తువు అరచేతిలోనే ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇంకొక విషయం చెప్పనా, ఈ వస్తువే అతి మురికైన వస్తువుల్లో ఫస్ట్ ప్లేస్ కూడా దక్కింది.

చేసుకోవడానికి వాడేస్తున్నారు. గడియారాలు మాయమైపోయాయి, వాటి స్థానాన్ని ఫోన్లు ఆక్రమించేశాయి. గడియారాల స్థానంలో ఈ మొబైల్ ఫోన్స్ అనేవి రీప్లేస్ అయ్యాయన్నమాట. కనీసం పిల్లలకైనా సరే ఈ అలవాట్లను తగ్గించే ప్రయత్నం చేయండి. చిన్నతనంలో అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి గడియారం చేతిలో పెట్టుకుని టైం నేర్పించేవాళ్ళు. గడియారం చూసి టైం ఎంత అయిందో చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు టైం అనగానే మొబైల్ మీద ఆ స్క్రీన్ మీద చూసేసి ఆ నంబర్స్ చూసి చెప్పేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎంతవరకు కరెక్ట్ ఇది? అసలు మన బ్రెయిన్ కి పని అనేది ఇస్తున్నామా? మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. ఈ చిత్రానికి కార్తీక్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: सरकार की योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है। अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है।
1: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ది చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవాయాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశమూ తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమం.

నాలుగవ సంచిక ఈరోజు ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్టాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశము తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

మన్మథ చిత్రానికి చిత్రగారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి వేటూరి సింధూరరామూర్తి గీతం విన్నారు. 12 hours 45 minutes 45 seconds లో ఉంది. వీవీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అతి మురికైన వస్తువులో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది ఈ ఫోన్ అని చెప్పని. మనం నిత్యం చేతిలో, పాకెట్ లో, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరిగే సెల్ ఫోన్, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎలా ఉన్నా కూడా అలానే వాడేస్తూ ఉంటారు. మనం వేసుకునే డ్రెస్ కానీ, తినే బౌల్స్ కానీ, మనం యూజ్ చేసుకునే ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా వాష్ చేసుకుంటాం ఖచ్చితంగా కదా. కానీ ఫోన్ కొన్నప్పటి నుంచి దీన్ని కడగాల్సిన పనే లేదు. సంవత్సరాల తరబడి ఇంట్లో, ఆఫీస్లో, హోటల్స్లో, బస్లో, ట్రైన్, కారు, ఇలా ఎక్కడంటే అక్కడ వాడేస్తూ ఉంటారు. కొందరు మహానుభావులైతే వాష్రూమ్లో కూడా, నిద్రపోతున్నా కూడా పక్కనే ఉంటుంది ఈ సెల్ ఫోన్. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, పెద్ద మూవీ నుంచి అనమాట. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12:50 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లోను ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో రీసెంట్ గా యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన సర్వేలో ఒక సెల్ ఫోన్ మీద 17,000కు పైగా బ్యాక్టీరియా ఉంటుందని తేల్చేశారు. మరి ఈ లెక్కన మనం ఎన్ని రకాల బ్యాక్టీరియాకి అలవాటై ఉన్నామో ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చు. అయితే జో, ఫోన్ వాడటం మానేయమంటావా అని అనుకుంటున్నారు కదా. నాకు అర్థమైంది, ఫోన్ ఎలా మానేస్తారు? అసలు ఫోన్ వాడటం మానేయమని కాదు, మానటం ఎవరి వల్ల కూడా కాదు. కానీ కనీసం ఇప్పుడైనా సరే ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా డిజిన్ఫెక్టెంట్ లోషన్తో క్లీన్ చేసుకుంటే మంచిది. ఓకేనా, అది మ్యాటర్ అనమాట. మరీ ముఖ్యంగా వేరే వాళ్ళ సెల్ ఫోన్లు ఉంటాయి చూసారా, అవి మీరు అస్సలు వాడకపోవడం ఇంకా ఇంకా ఇంకా

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. కల్లాల వద్ద నుంచి ధాన్యం రవాణాను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ సిబ్బందిదే అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో ఈరోజు ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పలు డివిజన్లు అధికారులతో కలిసి రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్లపై నీరు నిలబడకుండా ప్రధాన కాలువలకు మళ్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు పరిశీలించారు. సాలూరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో చేరిన వరద నీటిని పరిశీలించిన మంత్రి ప్రయాణికుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఈ రోజు జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లా ప్రజాపరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయన ప్రత్యేక అధికారిగా విధులు చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజ్యాంగబద్దమైన సంస్థగా ప్రజాపరిషత్కున్న బాధ్యతలను ప్రజా ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణాజిల్లా నందివాడ మండలంలో బుడమేరు వరద పరిస్థితిని గుడివాడ శాసనసభ్యులు

0: లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక వార్తల వివరాలు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టాల వివరాల నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంటల రక్షణకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడంతో పాటు అధిక తేమ వల్ల పంటలకు మరింత నష్టం జరగకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు వారి ప్రాంతాల్లోనే అవసరమైన వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించేందుకు సంచార ఆరోగ్య రథాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ మొబైల్ మెడికల్ యూనిట్లని ఇవాళ అత్యాధునిక ఆసుపత్రులాగా మార్చడం జరిగింది. ఇవాళ అత్యాధునిక బ్లడ్ గ్రూపింగ్ తో కలిపి 42 రకాల పరీక్షల్ని నిర్వహించడానికి ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ తో గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది. ప్రతి కుటుంబం తలుపు దగ్గరికి వెళ్లి 3,000 నుంచి 5,000 రూపాయలు విలువ చేసే అనేక రకాల పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. 48 గంటల లోపల ఏ గ్రామంలో ఎక్కడ పరీక్షలు నిర్వహించినా ఈ ఆభా రిజిస్ట్రేషన్ కారణంగా ఆ వ్యక్తి ఎవరైతే పరీక్షలు చేసుకున్నారో వారికి ఒక వాట్సాప్ రావడం, దాంట్లో పరీక్ష ఫలితాలను కూడా పంపడం జరుగుతుంది.
0: పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి

అసలు ట్రాన్స్పోర్ట్ విషయం నుంచి మన డ్రెస్సింగ్ స్టైల్ వరకు వెళ్ళిపోయావేంటి జో అనుకుంటున్నారు కదా, అక్కడికే వచ్చేస్తున్నాను. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ చంద్రముఖి చిత్రం నుంచి విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో యదు బాలకృష్ణ సుజాత పాడినటువంటి వెన్నెలకంటి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి

0: చేయాలనుకునే వాళ్ళు టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే ఈ పాట వింటూ ఉంటే అలా మైమర్చిపోతాం అండ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం అద్భుతంగా పాడినటువంటి వెన్నెలకంటి గీతం ఇది మజా చతురు నుంచి. వన్ అవర్ 43:27 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ధీరాలో ఉంది, మహిళల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు వెళ్ళిపోయాం కదా. సో మరి అసలు విషయం ఏంటంటే ఈ రోజుల్లో మహిళలు ఆటోలు కూడా నడిపేస్తున్నారు, నింగి నేల ఎక్కడైనా సరే పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళలు బస్సు నడపడం అనేది చాలా రేర్ గా జరుగుతున్నప్పటికీ సంప్రదాయ చీరకట్టులో భయం లేకుండా అదరకుండా బెదరకుండా బస్సును నడపడం అనేది మామూలు విషయం కాదు కదా. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. అమ్మాయిలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని ప్రూవ్ చేసిన విషయం ఇది. డ్రైవింగ్ అంటేనే అసలు ట్రాఫిక్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. టూ వీలర్ కార్ విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉండాలి కదా, మరి లారీ బస్సు ఇలాంటి భారీ వాహనాల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. అసలు అవి నడపాలంటే ఎంతో సాహసంతో కూడుకున్న విషయం కదా. అయితే ఒక మహిళ చాలా ఈజీగా చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకుని మరీ వోల్వో బస్ నడిపిస్తుంది. అది కూడా మన భారతీయ సంస్కృతిని సమర్థిస్తూ ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వరకు కూడా ఈ బస్సును డ్రైవ్ చేసేసింది. సోషల్ మీడియాలో ఈ విషయం అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది వెతికి పట్టుకోవాలంతే. చాలా మంది ఏమనుకుంటారంటే నేను చదువుకోలేదు, నేను ఇంకేదైనా సరే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అనుకుంటూ ఉంటారు నాకు ఇది కాదేమో, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో. కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ అనేది ఇచ్చేస్తాడు, అది అలా ఉంటుందన్నమాట. బట్ కానీ దాన్ని మనం వెతికి పట్టుకుని కరెక్ట్ వేలో పెట్టుకుంటే సక్సెస్ సాధించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోవన్నమాట. అది ధీరా. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అతడు మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35. వెదర్ అప్డేట్ తెలుసుకుందాం. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలలో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఆకస్మిక వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వెదర్ అప్డేట్ విన్నారు.
2: FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్.

0: అప్డేట్స్
1: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఇజే రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినారు కదా, ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా పాడినటువంటి పాట మరి 2 hours 39 minutes 41 seconds లో ఉంది. వి బి క్లాక్ అండ్ సందర్శ సందరి ప్రోగ్రామ్ కి అందరూ రెడీగా ఉన్నారు కదా.

సో మరి చాలా మెసేజెస్ అయితే అలా అలా వెయిట్ చేసేస్తూ ఉన్నాయి. చూద్దాం, అన్ని కూడా చూద్దాం, అందరి మెసేజెస్ చూద్దాం. బట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చేస్తాను నేను మీకు. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా, మరి ముఖ్యంగా పాజిటివ్ గా, గుర్తుంది కదా, పాజిటివ్ గా ఆన్సర్ చేయండి 8662488114 ఈ నంబర్ కి. మరి సంధ్యా సంధ్యలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు భాను, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్లీ నేను ఇంకో పొరపాటు చేసి ఈ కుటుంబాన్ని బాధ పెట్టలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్తారు ఒక హీరో, హ్యాండ్సమ్ హీరో. ఎవరా హీరో, ఏంటా సినిమా, గెస్ చేయండి 8662488114 ఈ నంబర్ కి ఆన్సర్ ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నో మీకోసం అత్తారింటికి దారేది చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. డిఎస్పీ పాడినటువంటి పాట, డిఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట ఫ్రమ్ ద మూవీ అత్తారింటికి దారేది. వింటూ స్టేడియం టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

10:46:59 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సంద్రి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న అయితే ఒకటి అడిగేశాను, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు భాను, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్లీ నేను ఇంకో తప్పు చేయను, ఈ కుటుంబాన్ని బాధ పెట్టలేను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారండి, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే పాలెంపొలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఈ రోజు సందడే సందడి మీరే డైరెక్షన్ లో సూపర్ గా ఉంటుందట, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి, కే భాస్కర్ రావు రైట్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్, కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన్

జోగనేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. యా ఎలా ఉన్నారు, 2 రోజుల నుంచి వర్షం అట పెడెంలో. సో సూపర్, అన్ని చోట్ల వర్షం పడుతుంది. వర్షాకాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, వర్షాలు పడుతున్నాయి అండ్ వరదలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా అందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. వెల్కమ్ టు సందడి సందడి అంటూ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుండి మెసేజ్ చేశారు. ఫుల్ గా భోంచేశానండి. సో మరి ఆన్సర్ ఎక్కడ మీది? శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, వారం క్రితం పాడైనటువంటి మా రేడియో సెట్, దానంతట అదే వస్తుంది. ఈ రోజు తీరా చూస్తే మీరు షో చేస్తున్నారు, అదే మ్యాజిక్ అట. అబ్బా అబ్బా, ఎనీవే థ్యాంక్ యూ అండ్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి మేడం అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నమస్తే అంటూ సోమనాథం జనార్దనరావు తాడిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం సందేశానికి స్వాగతం అంటున్నారు, బట్ ఆన్సర్ లేదు. ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. మూసపేట మహబూబ్ నగర్ నుండి నేను బాగున్నానండి. కృష్ణా జిల్లా కాజీ నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా మెసేజ్ చేశారు. అండ్ జో వచ్చింది, జోష్ తెచ్చిందిట. ఎవరు? రమేష్ నాయుడు. ఓకే. అండ్ వెంకీ ఫ్రమ్ గోనెగండ్ల. ఓకే, ఇందాక మొబైల్ ఫోన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మీకు తెలుసాలో దాని గురించి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఇంకానా, ఇంకా ఇంకా ఇంకా. ఓకే, వాల్యూమ్ ఎక్కువగానే ఉంది, బట్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరెవరు పంపించారు. సో చాలా మెసేజెస్ ఉన్నాయండి, ఇంకా ఇప్పటికీ మనం ఒక 15 మెసేజెస్ చూసేసాం, ఇంకా 45 మెసేజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మెసేజ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నేను ఇంకోసారి రిపీట్ చేసేసాను కూడా, నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అంటూ నాయుడుపేట నుండి నాగమణి మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగద్ అమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, పవన్ కళ్యాణ్ అంటున్నారు. కాదు కదా, రాంగ్ ఆన్సర్. మిరియాల తిరుమలయ్య ఆండాలు పుట్టపాక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోల నాగలక్ష్మి నందివెలుగు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి కరుణ, రైట్ ఆన్సర్. హాయ్ అంటూ మునెమ్మ పెద్దపరియ విలేజ్ తిరుపతి జిల్లా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాగున్నారా, యా నేను బాగున్నానండి. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవాణి, లక్ష్మీకాంత్ రవ్వలి మహబూబనగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, నంద్యాల డిస్ట్రిక్ట్. ప్రియమైన నీకు కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. ఓకే, అండ్ శతమానం భవతి కూడా కాదండి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ కలందమరనా, ఎక్కడి నుంచి అండి అది, ఊరి పేరు నాకు అర్థం కాలేదు కానీ వెంకటేష్ మెసేజ్ చేశారు. సీను ఐరాల వీళ్ళందరూ కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. జోగారు సందడి సందడి చేస్తూ మీరు చెప్పే మంచి మంచి విషయాలు వింటూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ, అయ్యో ఆ 2 మూవీస్ కూడా కాదు, అవారా 7 బార్జీ బృందావన్ కాలనీ కాదు. ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూ ఉండండి. అండ్ క్లూ కూడా ఇచ్చాను, హ్యాండ్సమ్ హీరో అని చెప్పని, మన్మధుడు. ఓకే, అండ్ రైట్ ఆన్సర్ దాసరిపాలెం గుంటూరు జిల్లా పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే హాయ్ మేడం అంటూ గౌస్ మెసేజ్ చేశారు అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి. క్వశ్చన్ ప్లీజా, అయ్యా సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా. సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హాయ్ అంటూ వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు కాదు కదా, బీవీ సుబ్బారావు గారు మార్కపూర్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు, రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ గణేష్ వేదవతి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యవంశం వెంకటేష్ అంటున్నారు, కాదు కదా. వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రగూడూరు విలేజ్ నుండి నంద్యాల. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ మెసేజ్ చేశారు అంబటి నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని పెడన నుండి, మీ పేరు బాగుంది. అండ్ నెక్స్ట్ కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్
రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే మెలాన్బి

కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు నితిన్. కాదు, అది రాంగ్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ రాంగ్ ఆన్సర్ అండి. సుస్వాగతం పవన్ కళ్యాణ్ కాదు. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న, శివగంగా కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే ముసపెట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. అండ్ ప్రభాస్ మూవీ మిర్చి అంటూ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అది స్వప్న. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి సూరిబాబు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు అంటే హాయ్ అంటూ రాఘవేంద్ర, వీరేష్, ఇబ్రహాంపురం కొట్టాల నుండి మెసేజ్ చేశారు. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. రేడియోలో ఓకే సెట్ ప్రసారం ఆగుతూ వస్తుంది అంటే క్లైమేట్. ఓకే, మేబీ, డెఫినెట్ గా, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు, మిర్చి అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ జోజీ అంటూ సంతోషం, ఎస్ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి పంపించారు. అండ్ అలాగే కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వాతావరణం చల్లగా ఉంది మేడం వచ్చారంటే ప్రోగ్రామ్ అదో లెవెల్ అంటూ రామలకోట నుండి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ హాయ్ మా కాలేజ్ మేడం వాయిస్ లా ఉన్న జ్యోతి అక్క వచ్చింది సూపర్ అంటూ కడప వినయ్ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నందికొట్కూరు నుండి దర్గయ్య మెసేజ్ చేశారు. అండ్ అలాగే సమాధానం అంటూ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ దేవసేన ఇప్పుడే రేడియో పెట్టారా మీరు? ఓకే, సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రాజోలి నుండి బొరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ ఆహ్వానం ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. నారాయణపేట జిల్లా అరుణ, మోహన్జీ, దివ్యభాయ్, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ చేశారు, అయ్యో. నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు, రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మేలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, వెంకటేష్ అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ గోవర్ధన్ రావు, ఇందిరాబాయ్, భానుప్రకాష్, నక్కి, మీరాబాయ్, మోతిబాయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అంజన్ దేశిరెడ్డి పల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ భరతి జమ్మలపాలెమా జమ్మిపాలెం అక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారనమాట. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి, చాలా మెసేజెస్ ఉన్నాయి కదా. సో అది మ్యాటర్. ఇందుకే మనం రైట్ ఆన్సర్ ఏంటో చెప్పాలి కదా. సంతోష మూవీలో నాగార్జున చెప్తారండి ఎవరితోటి, శ్రేయతోటి.

ఇంకొక మెసేజ్ కూడా ఉంది, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండా. ఓకే, మెసేజ్ చేశారనమాట. సో అది మేడం, మనం మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఒక సామెత అడుగుతాను, యాక్చువల్గా ఈ సామెతని హాఫ్ నేను చెప్తాను, మిగతా హాఫ్ మీరు కంప్లీట్ చేయాలన్నమాట. ఆకలి వేస్తోంది అత్త అంటే ఏదో అన్నారట, ఆ ఏంటి అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 7801 ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈ రోజు పాల్గొన్నారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాలలో ల్యాబ్ సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలు ముందుండాలని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో జరిగిన ప్యాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్య అతిథిగా ఆయన ఈ రోజు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్టంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికైన వారి పదవీకాలం పూర్తవడంతో ఈ ఏడాది మార్చి 18 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. ఈ నెల 17తో ఆ గడువు పూర్తవడంతో మరో 6 నెలల పాటు లేదా ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించాలని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరా పచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 128 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదన సిద్దం చేస్తుందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ రోజు స్పందిస్తూ విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సంతోషం చిత్ర నుంచి చిత్ర గారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి, సారీ ఉష గారు పాడినటువంటి పాట. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ కదా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా రాశారు ఈ పాటని. కొన్ని పాటలు వింటూ ఉంటే ఆ

లిరిక్స్ ఇవన్నీ కూడా మనసు లోతుల్లో నుంచి వస్తాయి కదా. ఎంత అద్భుతంగా రాస్తారో ఉష గారు, అంతే అద్భుతంగా పాడారు ఈ పాటని. అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. Three hours 8 minutes 32 seconds. VB clock. మరి సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆకలి వేస్తోంది అత్త అంటే ఆ సామెతను కంప్లీట్ చేయండి అని చెప్పాను. సో ఎవరెవరు కంప్లీట్ చేసి పంపించారో చూద్దాం. పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు, ఫస్ట్ మెసేజ్ అయితే పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు నుంచి వచ్చిందండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట నుండి రాంగ్ ఆన్సర్ అండి నరేష్ గారు. ఓకే నరేష్ రోజా. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మైగూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ అన్నం మటుకులు ఏంటండి, గౌజ్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోలా ఏడుకొండలు నంది వెలుగు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ కోస్తుబా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు నంద్యాల డిస్టిక్ రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి మెసేజ్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ పాలెంపొలియ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి. అవునా ఇది రాంగ్, ఇలాంటి సామెత అయితే నేను వినలేదు. అండ్ నెక్స్ట్ సాయి సిరీజ బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆర్ భాస్కర్ ఫ్రం పాండిచేరి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ దామర్ల చినిమస్థానరావు దామర్ల పెదమస్థానరావు మంగళగిరి నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్, అండ్ మధుప్రసాద్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అన్నం పెట్టమంటాడా అంట బీవీ సుబ్బారావు మార్కాపూర్ నుండి, అది కాదు కదా సామెత. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని మెసేజ్ చేశారు వీరభద్రాపురం పెడన్ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, రాఘవేంద్ర ఇభరాంపురమా ఓకే అన్నం పెట్టమన్నట్ట కాదు కదా, నిన్న నుండి శోభరాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి, అండ్ రామల్లకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మున్నార్ ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ గుడి రైట్ ఆన్సర్, ఎంఎస్ దుర్గారావు ఎప్పుడు ఆ మాట అంటే ఇప్పుడు ఆ మాట అంటే కోడళ్ళు దాన్ని దాంతోనే కొడతారట సూపర్ అసలు ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు, ఎలా వస్తాయండి మీకు ఇలాంటి ఆలోచనలు. ఎస్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, మీ పేరు ఎక్కడండి, మీ పేరు పంపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది, మీనాక్షి మీ పేరు పంపించాలి కదా, ఆన్సర్ మీ పేరు అని చెప్తూనే ఉంటాను నేను. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు, కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసిరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ తిరుపతి దామినేడు నుండి ఉషా రాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు, హాయ్ జ్యోతి గారు, ఈ రోజు నా అభిమాన గాయకుడు బాలుగారి వర్ధంతి సందర్భంగా బాలుగారికి నా ఘన నివాళి అంటూ. అసలు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాట లేకుండా ఉండదు కదా మన ప్రోగ్రామ్స్ లో కానీ ఎక్కడా కూడా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ్ మోహన్ బాయ్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ వీళ్ళందరూ కూడా, అత్త కోపం వచ్చిందట అయ్యో. రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదయపాలెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్, అండ్ రేణుక మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ ఏది ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, నెక్స్ట్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీదేవి శైలజ వరలక్ష్మి సువర్ణ రైట్ ఆన్సర్, అండ్ విజయవాడ వినయ్ విజయ్ తేజు జ్యోతి రాకింగ్ మధువ ఏంటవి
ఈ పేర్లు ఏంటో నాకు అర్థం కాలేదు కానీ మొత్తానికి ఆన్సర్ అయితే వచ్చింది. మీ పేరు విజయవాడ నుండి వినయ్య, ఓకే. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుండి నరేష్, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవత్ జమ్మపాలెం నుండా, ఓకే, భారతి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంతకల్ నుండి రేణుక మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ లేదు. ఓకే, గడ్డం అంకయ్య, బండారుపల్లి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మేకలోళ్ళ ఇంటికి వెళ్ళమన్నారంట ఆకలేస్తే. అయ్యా, ఇలాంటి సామెత కూడా ఉందా? నాయుడుపేట నుండి నాగమణి మెసేజ్ చేశారు, సూపరు. అండ్ నెక్స్ట్ మెసేజ్ దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, ఇనమడుగు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కె పెదనరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నం పెట్టను అంట. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి, ఈ రోజుల్లో రోలు రోకళ్ళు ఎక్కడున్నాయి? ఆ సామెత చెబితే రోకలి అంటే ఏంటి అత్తా అని అడిగే రోజులు ఇవంట. ఎగ్జాక్ట్లీ కదా, ఎక్కడ చూసినా కూడా ఈ మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి రోకళ్ళు రోళ్ళు కనిపించే ఇది లేదనమాట. సో అది మ్యాటర్. ఇందుకీ ప్రశ్న ఏంటి, నేను అడిగింది సామెత అడిగాను కదా, ఆకలేస్తోంది అత్తా అంటే రోకలి మింగవే కోడలా అందట. సో అదనమాట మ్యాటర్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా?

సో హెల్దీ ఐటమ్స్ లో మనం తీసుకునే ఫుడ్ లో హెల్దీగా ఉండాలి అంటే మనకి ప్రోటీన్ గురించి మాట్లాడుకుంటాము, మన బాడీకి కావాల్సినటువంటి పోషకాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఫిష్ అనేది చాలా మంచిది మన హెల్త్కి అని చెప్పని. సో చాలా మంది ఫిష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారని రకరకాల ఫిష్ కూడా తింటూ ఉంటారు. బట్ అయితే ఈ ఫిష్ లో కూడా కొంచెం డేంజరస్, అంటే మోస్ట్ డేంజరస్ ఫిష్ ఒకటి ఉంది, అత్యంత విషపూరితమైన చేప అనమాట. ఎస్, ఆ చేప ఏంటి అనేది గెస్ చేయండి. ఓకేనా? అత్యంత విషపూరితమైన చేప, మోస్ట్ డేంజరస్ ఫిష్. గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది. చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సో వర్షాలు పడుతుంటే ఆనందంగానే ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో చాలా రోజుల నుంచి, ఐ మీన్ 3 రోజుల నుంచి కంటిన్యూస్గా అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి వర్షపు నీరు నిలిచిన ప్లేసెస్ లోకి, మ్యాన్ హోల్స్ దగ్గరికి పిల్లల్ని అస్సలు వెళ్ళనివ్వకండి. వర్షపు నీటిలో ఆడుకోవడానికి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి, ఓకేనా? అలాగే కాలువలు, డ్రెయిన్లు, ఫ్లోటింగ్ వాటర్ కి దగ్గరగా పిల్లలు పెద్దలు వెళ్లటం అత్యంత ప్రమాదకరం. సో రోడ్లపై నీరు ప్రవహిస్తున్నప్పుడు ఇన్ కేస్ బండి మీద గనక, 2 వీలర్స్ మీద మీ పిల్లల్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, ఇంకా విద్యుత్ పరికరాలకు పిల్లల్ని దూరంగా ఉంచండి. తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ అందించండి. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వెబ్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఇంటి పరిసరాల్లో అస్సలు నీరు అనేది నిలువ ఉండకుండా జాగ్రత్త తీసుకోండి, అలాగేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు, అలా పాడేయకండి. ఈ వర్షాలు వరదల కారణంగా దోమలు పెరిగే అవకాశం కూడా ఉంది. మరి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మరీ ముఖ్యంగా తాగే నీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటి మాత్రమే తీసుకోండి. ఇంకా ఏంటంటే, కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, శిథిలావస్థలో ఉంటాయి, పాడైపోయి పాత బిల్డింగ్స్ ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండండి. అవి కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ గనక ఏమైనా వస్తే మాత్రం ఇమ్మీడియట్ గా నియర్ బై ఉండేటువంటి, అంటే సమీపంలో ఉన్నటువంటి ప్రజా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. వర్షాలు తగ్గే వరకు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లో పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? సో మరి సండే సండే ప్రోగ్రామ్ లో థర్డ్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాను, అత్యంత ప్రమాదకరమైన అంటే విషపూరితమైన చేప అన్నాను కదా, మోస్ట్ డేంజరస్ ఫిష్ అని చెప్పాను. నాకు మెసేజెస్ అయితే చాలా వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారో చూసేద్దాం. మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడిన జోగానందన కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అడవి దొంగలో పాట పడితే ఇక్కడ వర్షంలో డాన్స్ మామూలుగా లేదు అంటున్నారు. సూపర్ గా ఎంజాయ్ చేశారన్నమాట. అది మ్యాటర్, అది ఇప్పుడే చెప్పాను, వర్షం వాటర్ లో జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పని. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, ఈ మధ్య దీని గురించి చదివా మేడం, చాలా అనుభవం ఉన్న షెఫ్ మాత్రమే దీన్ని వండుతారట. అయ్యో, అది అసలు విషపూరితమైన చేప అంటే అది దాన్ని స్టింగ్స్ ఉంటాయి కదా, చాలా షార్ప్గా ఉంటాయట. అది కొట్టిందంటే అసలు గుచ్చిందంటే అలా పాయిజనస్ అనమాట, బాడీ అంతా కూడా పాయిజన్ అవుతుంది. సో అది మ్యాటర్. ఇంతకీ ఆ ఫిష్ పేరు మీరు పంపించారు.

ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజోల్ నుండి జై అన్న రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి కరుణ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాష్ని వీళ్ళందరూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ సాయి కుమార్ అయోధ్య నగర్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. దేవసేన మెసేజ్ చేశారు తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ గ్రేట్ వైట్ షార్క్ కాదు కదా, తర్వాత పంపించింది రైట్ ఆన్సరే. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. రమాదేవి ఇసుకపల్లి నుండి ఓకే కాదు. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కనకరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసింహ శివగంగ కూడా రైట్ ఆన్సర్. నిన్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి గారు, తిరుపతికి వస్తే మా ఇంటికి రండి. తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్ పంపించారు. ఎనీవే దర్శనానికి వచ్చినప్పుడు రావాలన్నమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి తను పిలిచినందుకు. మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య బుడగ చేప అంటున్నారు కాదు కదా. జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అంట. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌరీ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆచారిపేట విలేజ్ వీరమ్మ వరలక్ష్మి శ్రీదేవి మెసేజ్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. జిల్లా సేప అంటే ఏంటండి? ఓకే రేణుక మెసేజ్ చేశారు. ఆదిత్య అనుదీప్తి కూడా మెసేజ్ చేశారు గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జానకిరామ్ ఉమా నందికమ్మ నుండి రైట్ ఆన్సర్. పాలెంపూలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావల్లి కూడా రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి రైట్ ఆన్సర్. అండ్ గుండుపేట విలేజ్ వినయ్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. నాకు తెలుసు జోజీ వాన పాట వినిపిస్తారని అంట. ఆన్సర్ విషయానికి వస్తే రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అత్యంత శక్తివంతమైన టెట్రోడోటాక్సిన్ అనే విషపూరితమైన చేప అంటూ మెసేజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రామలకోట నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్థానరావు దామర్ల పెదమస్థానరావు రైట్ ఆన్సర్. అండ్ వరప్రసాద్ గౌడ్ ఎర్రగూడూరు నుండి మెసేజ్ చేశారు నంద్యాల డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి నవ్య అక్షయ విరాట్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మధుప్రసాద్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి హాయ్ అన్నారు. ఆన్సర్ ఏది? ఓకే ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖీశ్వర్ కూడా మెసేజ్ చేశారు బట్ అది కాదండి. డాక్టర్ రామకృష్ణ ఫ్రమ్ సునీత ఫ్రమ్ రాజువల్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ ఇటువంటి పాటలు వినిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు ఎవరు? రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ రాఘవేంద్ర ఈభరాంపురం నుండి మెసేజ్ చేశారు. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి తిమ్మింగలం అంటున్నారు కాదు కదా రాంగ్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఓకే మంగినపూడి బీచ్ 63 అడుగుల వినాయకుని నిమజ్జనం ఈ రోజేట. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ కే మురళీధరన్ చిత్తూరు రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్

నుండి మెసేజ్ చేశారు, మా అమ్మ పేరు కూడా జ్యోతినే అండి, అలాగే మా నానమ్మ అనసూయకి హాయ్ చెప్పండి అంటున్నారు. మీ అమ్మగారు జ్యోతి గారికి, మీ నానమ్మ అనసూయ గారికి హాయ్, ఓకేనా? అండ్ నెక్స్ట్ ముసాపేట నుండి నరేష్ రోజా, రవ్వా చేప కాదండి, మీరు రాంగ్ ఆన్సర్ పెట్టి ఒక్కొక్క ప్రశ్నకి నాలుగు మెసేజెస్ పంపిస్తారు, నాలుగు రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, అందులో అన్ని పేర్లు చదవాలంటే కష్టం కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ అని ఖచ్చితంగా చదువుతున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ అనమాట. సో చాలా మంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు మనకి. స్టోన్ ఫిష్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, సో అత్యంత విషపూరితమైన చేప, మోస్ట్ డేంజరస్ ఫిష్ అనమాట. ఇది రాళ్లలో కలిసిపోయినట్టుగా ఉంటుంది ఈ స్టోన్ ఫిష్ అనేది, పఫర్ ఫిష్. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, గెట్ రెడీ. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి ఎవరు? ఓకేనా, మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు ఏంటి అనేది గెస్ చేయండి. ఓకేనా, 8662484814 ఈ నంబర్కి మీ పేరును అలా పంపించేస్తూ ఉండండి. రైట్ నౌ మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్ర నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది, భీమ్స్ ప్రణవి పాడినటువంటి పాట. ఈ పాటను వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 వర్క్ మీ జ్యోతి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండా వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చీరు చీరు.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. 3 అవర్స్ 36 మినిట్స్ 54 సెకండ్స్ లో ఉంది బీబీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు ఏంటి అని అడిగాను. సో తల్లి ఎవరు అన్నది ప్రశ్న అనమాట. సో రైట్ ఆన్సర్స్ చూద్దాం. చాలా మెసేజెస్ అయితే మనకు వచ్చేసినాయి, 60+ అనమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. విజయవాడ నుండి కరుణ రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ బాలరంగ అంజలి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. ముసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. టెల్ హై టు నవ్య అంట, హూస్ దిస్? ఓకే, ఫ్రమ్ హైదరాబాద్ అన్నారు, నేమ్స్ అన్నారు, నేమ్స్ లేవు ఇక్కడ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి కె ఉషారాణి, కె భాస్కర్ రావు రైట్ ఆన్సర్. పాలెంపల్లి యాలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి రాంగ్ ఆన్సర్. విచిత్ర వీరుడా, ఓకే. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా రైట్ ఆన్సర్. తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ శాఖపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. ధృతరాష్ట్రం తల్లి పేరు అంటూ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. దామర్ల చినమస్థానరావు దామర్ల పెదమస్థానరావు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం పురాణాల ప్రకారం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఎరమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. బి మధు ప్రసాద్ తెల్లంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. కాశీ రాజకుమార్.

ఎస్ అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుండి రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబ్బెన, కొమరం భీమ్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుండి రైట్ ఆన్సర్. అంబిక కె మురళీధరన్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపురం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ కూడా రైట్ ఆన్సర్. మలాన్బే కర్నూలు బాలాజీనగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆంజనేయులు ఫ్రం ఉప్పర్పల్లి నారాయణపేట రైట్ ఆన్సర్. అండ్ రాజమ్మ ఫ్రం కామిరెడ్డి వారిపల్లె సోముల మండల్ అన్నమయ్య డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంచి సలహా ఇచ్చారు, మీ మాట పాటిస్తాము, జాగ్రత్తగా ఉంటాము, అందరికీ మెసేజ్లు కూడా ఇస్తాము అంటూ, అందుకే మీ ఫ్యాన్స్ ఎక్కువ అంట మీకు. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా పాట విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. సో ఇందాక మనం వర్షం, వరదలు వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం కదా, సో అదనమాట దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్, రాజేశ్వరమ్మ వాళ్ళ సన్స్ అందరూ కూడా మెసేజ్ చేశారనమాట. అమర్ శివ ఓకే రైట్ ఆన్సర్. జూటూరు నంద్యాల డిస్టిక్ నుండి ఎర్రగూడురట ఓకే. ఆ తర్వాత మెసేజ్ జ్యోత్స్నా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అభయ మోండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర మెసేజ్ చేశారు. అండ్ పెడన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. బట్ మీ పేరేదండి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అయితే పంపించారు మీ పేరు ఓకే. అండ్ శిఖండి అయ్యి భీష్ముడా, నో నో రాంగ్ ఆన్సర్. మరణానికి కారణమయ్యిందట ఏంటో ఇంతకీ. ఓకే రైట్ ఆన్సర్ అయితే పంపించారు శ్రీనివాస్ గన్నవరం తిరుపతి, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజారావు పత్తికొండ గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, గుడ్ ఈవినింగ్ అండి. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రాఘవేంద్ర ఇబ్రాంపురం రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి కూడా రైట్ ఆన్సర్. అండ్ రాంగ్ ఆన్సర్ అండి గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. విజయ్ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, పద్మావతి ఇనుమడుగు నుండి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఓకే మీరు అలా మెసేజ్ చేస్తున్నారనమాట అన్ని కలిపేసి కామాలు పాజులు లేకుండా. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. ఓకే ఆన్సర్ లేదు, బట్ ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. అండ్ నల్లపనేని రామేషు నాయుడు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా.

సో ఫైనల్ గా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ నౌ డేస్ టూ వీలర్ తీసిన ప్రతి ఒక్కరికి అనమాట. హెల్మెట్, HELMET, హెల్మెట్ తెలుసు కదా. ఈ హెల్మెట్ అర్థం ఏంటి అసలు, దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి, హెల్మెట్ అంటే ఏంటి అసలు. సో తెలుగులో ఏమంటారు, వీటిలో మీకు ఏ ప్రశ్నకి ఆన్సర్ తెలుసో ఆ ఆన్సర్ని పంపించండి. ఓకేనా, హెల్మెట్ని ఎంత సీరియస్ గా చాలా మంది యూజ్ చేస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుందామని నేను ఈ ప్రశ్న వేశాను. సో హెల్మెట్ అర్థం ఏంటి, అసలు ఆ హెల్మెట్ అంటే ఏంటి తెలుగులో ఏమంటారు, ప్లస్ దాన్ని మనం అసలు ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి. సో అది మ్యాటర్ అనమాట. ఫైనల్ క్వశ్చన్ ఇచ్చేసాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ని గెస్ చేస్తూ ఉండండి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఘరానమ్మగుడి చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది, మనో చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. ఇచ్చాను, ఎవరెవరు మెసేజ్ చేశారో చూద్దాం. హెల్మెట్ కి సంబంధించిన ప్రశ్న కదా. పెట్టిన జగనేంద్ర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్, బట్ హెల్మెట్ ని తెలుగులో ఏమంటారు అనే దాన్ని పంపించారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ తలను రక్షించుకోవడానికి వాడే ఒక రకమైన పరికరం, ఎస్ శిరస్త్రాణం. శాంతినగర్ నుండి ఓకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ప్రమాద హెచ్చరిక అట ఎలాగో హౌ. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ తిరుపతి నుండి దేవసేన, రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. తలకు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి పెట్టుకునేటువంటి ఒక రక్షణ కవచం అని మెసేజ్ చేశారనమాట. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి కరుణ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాఘవేంద్ర, ఇభరాంపురం, ఫిరానా, రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి సాయి శిరీష, రైట్ ఆన్సర్. తలకు రక్షణ ఇచ్చే కవచం హెల్మెట్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శిరస్త్రాడమా, ఓకే, పేరు ఎక్కడుంది మీది? గౌస్, అనంతపురం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ బాషా మెసేజ్ చేశారు. ధర్మవరం బాలాజీనగర్ మేకలు శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ్, ఈశ్వర్ కూడా మెసేజ్ చేశారు. తలకు హెల్మెట్ అనేది ఒక రక్షణ కవచం అని అనమాట. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే హైదరాబాద్ నుండి అక్షయ, విరాట్, నవ్య కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య, చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి అదే మెసేజ్ చేశారు. అండ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలి, ఫాతిమా, రైట్ ఆన్సర్. వి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు, దొరవారి సత్రం, తిరుపతి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. తలను ప్రమాదాల నుండి కాపాడే ఒక గట్టి పదార్థంతో తయారు చేసిన టోపీ అట. పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ రక్షణ కవచం అంటూ సుమని పెడని నుండి మెసేజ్ చేశారు. చల్లటి వాతావరణం, చిటపట చినుకుల వాన పాట, చాలా మంచి పాటలు వేశారు. ఈ రోజు ప్రోగ్రామ్ సూపర్ హిట్ అంటూ రామల్లకోట నుండి దుబాయ్ బాషా, మొబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, ప్రొటెక్టివ్ హెడ్ గేర్ అంట. వావ్. జ్యోతి గారు కాఫీ తాగినారా అంటూ తిరుపతి దామినేడు నుండి కే ఉషారని, కే భాస్కర్ రావు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు, రక్షణ కవచం అని. సో కాఫీలు టీలు ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు, ఎన్ని పడితే అన్ని తాగకూడదు, అది మ్యాటర్. హెల్త్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ, హెల్త్ కాన్షియస్.

ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఆ ప్రొటెక్టివ్ హార్డ్ హ్యాట్ సూపర్. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, ప్రమాదాల నుండి తలను రక్షించేది. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, తెలుగులో హెల్మెట్ అనగా శిరస్త్రాణం, తలకు ధరించే రక్షణ కవచం అని అర్థం. జో మీరు వస్తే ఎంత చక్కగా అందరి పాటలు వినొచ్చు, మీ వీలుని బట్టి సుమండి అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, తల, కళ్ళు, చెవులు, నోరు, పెదాలు, పళ్ళు, సూపర్ అసలు. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అండ్ హెడ్ గేర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ ఎంజ్యూరింగ్ ట్రామా ప్రొటెక్షన్ అంట, సూపర్. కే మురళీధరన్ మెడికల్ టెర్మినాలజీ అంతా వాడేశారు చిత్తూరు నుండి. అండ్ శిరస్త్రాణం మంగళగిరి నుండి దామర్ల చినమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు మెసేజ్ చేశారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు, ముఖ్యంగా టూ వీలర్ నడుపుతున్న వాళ్ళు తప్పకుండా ధరించవలసి ఉంటుంది అంటున్నారు, అంతే కదా. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కూడా మెసేజ్ చేశారు. అలాగే తెలుగు అర్థం అంటూ ఎన్ వరప్రసాద్ గౌడ్ ఎర్రగూడూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు. శిరస్థానం నల్లమ్మ పాపినేయపాలెం నుండి. ఎంఎస్ దుర్గారావు, రాధ, యమున మన దగ్గరికి రాకుండా ఆపేదట, యముణ్ణి. ఓకే సూపర్, యముణ్ణి మీ దగ్గరికి రాకుండా ఆపేదా, అది వెరీ నైస్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, ప్రమాదాల సమయంలో తలకు గాయాలు కాకుండా కాపాడుకోవడానికి ధరించే ఒక గట్టి రక్షణ టోపీ అంటూ మెసేజ్ చేశారు. మండూరు నుండి లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎప్పటిలాగానే ఈ రోజు కూడా సందడి సందడి ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది, మంచి ప్రశ్నలు, రెండు వానపాటలతో బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆకాశవాణిలో నిత్య చిరంజీవి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటూ మెసేజ్ చేశారు. అవునండి, రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఆన్సర్ ఏం పంపించారు అంటే తలగొడుగు, తలకు రక్షణ అంటూ మెసేజ్ చేశారు. హెల్మెట్ అంటే తల రక్షణ కోసం ధరించే కవచం, రక్షణ టోపీ, శిరస్త్రాణం లేదా తల రక్షణ కవచం. ఫస్ట్ టైం ఈ రోజే నేను మీ సందడి సందడి ప్రోగ్రామ్ లో పాల్గొన్నాను. నా పేరు, మా ఊరు పేరు, జిల్లా పేరు చదివినందుకు చాలా థ్యాంక్స్ అండి, హ్యాపీగా ఉన్నాం అంటూ ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట జిల్లా నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శిరస్రాణం మనకు తలకు ఎటువంటి దెబ్బ తగలకుండా ఉంచే రక్షణ కవచం అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. సో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా. విజయ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం. ఈ గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ కార్యక్రమం చేపడతామని రాష్ట పౌర సంబంధాల శాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు ప్రారంభమైన వర్క్షాప్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ 12 సేవా రంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా నాణ్యమైన ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అతి తక్కువ రేటుకు భూములిస్తున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 13వ వార్షిక సదస్సులో స్వర్ణాంధ్ర ఎట్ 2047 న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అన్న అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బౌదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్, నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హోంమంత్రి వి అనిత ఆదేశించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ రంగ, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు సాధారణ పనివేళల్లో పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనున్న నేపథ్యంలో ఖాతాదారులు ఈ ఆదివారం బ్యాంకుల సేవలను వినియోగించుకుని తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కుమాడ, తుడుమురాయి వంతెనల మీద వరద పొంగి ప్రవహిస్తోంది. ఏజెన్సీలో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. జీ మాడుగుల మండలం వీరం వెళ్లే వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. పాడేరు, జీ మాడుగుల, చింతపల్లి వెళ్లే మార్గాలు నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
0: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో కొన్ని మెసేజెస్ ఉన్నాయి కదా, అవి ఎవరెవరు పంపించారో చూద్దాం. ఈ రోజు మీ షోలో మీకు తెలుసా సందడి సందడి విన్నారట, అద్భుతంగా ఉన్నాయి అంటూ ధన్యవాదాలని మెసేజ్ చేశారు. మనందరి అభిమాన గాయకుడు బాలు గారికి ఘన నివాళి అంటూ వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారనమాట లక్కవరం నుండి. సో అది మ్యాటర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఇంకా మెసేజెస్ ఉన్నాయన్నాను కదా, ఇందాక ఒక 18-19 వరకు ఉన్నాయి. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు హెల్మెట్ గురించి, రైట్ ఆన్సర్. అలాగే నారాయణపేట జిల్లా నుండి అరుణ్, మోహన్, దివ్య, అజయ్, శృతి కూడా మెసేజ్ చేశారు. సి నెక్స్ట్ ఎస్ఆర్కి ప్రభాకర్ రావు, స్వరూప, రెబెన, కొమరం భీమ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నుండి శిరస్నానం, రైట్ ఆన్సర్. అండ్ అలాగే హెల్మెట్ అంటే తలకు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి ధరించే ఒక రక్షణ కావచ్చు అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సిద్ధాంతి మెసేజ్ చేశారు. అండ్ తర్వాత కర్నూలు నుండి వెంకటేష్ మెసేజ్ చేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. ఇంకో పేరు పెట్టొచ్చు ఏదంటే శిరస్సుకు రక్షణ కావచ్చు అంట హెల్మెట్. ఓకే, వీరగనగారావు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు. అండ్ తల కవచం అంటూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి. సిహెచ్ వేణు జయంపు గ్రామం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అలాగే శరత్ వల్లభనేని కానూరు విజయవాడ నుండి రైట్ ఆన్సర్. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి హాయక్క అంటూ తలకు రక్షణ కవచం అంటారు అంటూ మెసేజ్ చేశారు. చక్క మీ పేరు పంపిస్తే బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సామెద ఆన్సర్ నేను చెప్పానండి, ఆకలిస్తుంది అత్త అంటే రోకలు మింగవి కొడలా అందట అనేది చెప్పాను నేను. ఓకే, మీరు వినలేదు. అండ్ నెక్స్ట్

శుభ సాయంత్రం అంటూ చక్కని పాటలు వినిపించారు, ధన్యవాదాలు అంటూ ఎఫ్ఎంఎస్ సర్దా తలరక్షణ అంటూ మెసేజ్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్ హై అంటూ, గడ్డం అంకయ్య వండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుండి మెసేజ్ చేశారు, ఆల్ సాంగ్ సూపర్ ఉన్నాయి, హెల్త్ గురించి చెప్పారు రైన్ అది అన్నారు. ఓకే, అండ్ తలకాయ రక్ష కూడా అంట సాయి విజయవాడ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే వచ్చేసిందిగా నా ఫేవరెట్ సాంగ్ అంటూ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ, అండ్ హెల్మెట్ ని తెలుగులో శిరస్త్రాణం అంటారు, వాడుక మాత్రం తల టోపీ లేదా రక్షణ టోపీ అని కూడా అంటారు. ఓకే, ఎగ్జామ్ లో ఎలా రాయాలో కూడా పంపించేశారు. మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మారాణి అక్షరకృప, మంగళగిరి నుండి యశోద. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఇంకా ఇంకా ముసాపేట మహబూబానగర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు నరేష్ రోజా, ఈ రోజు శోభా ఉందండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హెల్మెట్ అంటే అంటూ తలకు గాయాలకు తగలకుండా చూసుకోవడానికి అని సౌదామణి వసుంధర ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు, కామర్తి శంకర్ రాజోల నుండి మెసేజ్ చేశారు, ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య, కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ కూడా మెసేజ్ చేశారు. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట. యాక్చువల్గా హెల్మెట్ అనేది శిరస్త్రాణం అంటారు, తలతొన అంటారు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. సో హెచ్ఈఎల్ఎంఈటీ హెల్మెట్ అంటే హెడ్, ఇయర్స్, లిప్స్, మౌత్, ఐజ్, టీత్. టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్తారు కదా, ఇన్ కేస్ యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ జరిగితే ఈ పార్ట్స్ అన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పాను కదా హెడ్, ఇయర్స్, లిప్స్, మౌత్, ఐజ్, టీత్, ఇవన్నీ కూడా సేఫ్ గా ఉంటాయన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా మన బ్రెయిన్ కి రక్షణ కవచం ఈ హెల్మెట్. సో మాక్సిమం వీలైనంత వరకు కూడా హెల్మెట్ పెట్టుకోండి, తప్పనిసరిగా పెట్టుకొని టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా పెట్టుకోండి. ఓకేనా, ఇది మ్యాటర్. ఈరోజు సండే, సండే అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. మరి ఈ రోజు హీరో స్పెషల్ వివిధ ఉంటుంది. అండ్ ఈ రోజు అయితే నేను మన బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఒకసారి అలా గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. సో హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి పాటలు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ ఇవన్నీ కూడా సో మీకోసం నేను ప్లే చేస్తూ ఉంటాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అంతం మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం.

చైతన్య చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట గోవింద గోవింద చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

శాంతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా నాగార్జున నటించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మనం వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట నేటి సిద్ధార్థ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం, లక్ష్మీకాంత్ ప్యారల్ మ్యూజిక్ కంపోజిషన్ లో.

రాబోయే చందమామ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వివిధ కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నిర్ణయం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ గణేష్ పాత్ర గీతం. ఇది వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమం విన్నారు కదా. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ విత్ ఇస్ నాట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: మీరింతవరకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కార్యక్రమంలో ఇప్పుడు వింటారు సినిమా పాటలు. ముందుగా మీరు వినబోతున్న ఈ పాట వసంతం చిత్రం కోసం. ఉదిత్ నారాయణ్, సుజాత బృందం పాడుతున్నారు. వేటూరి సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ స్వరాలు కూర్చారు.

తర్వాత వినండి సుప్రభాతం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటున్నారు. తర్వాత సూర్యం ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ సుజాత పాడుతున్న పాట.

శుభలగ్నం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కలిసి పాడుతున్న పాట వింటారు. జొన్న విత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

ఫిలిం గీతాలు వింటున్నారు. తర్వాత శుభ సంకల్పం చిత్రం కోసం ఎస్పి శైలజా బృందం పాడుతున్న పాట. వేటూరి సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం.

మీరు వింటున్నారు ఫిలిం గీతాలు, మీ అభిమాన ఎఫ్ఎం ఆకాశవాణి మార్కాపురం 101.5 ద్వారా. తర్వాత వినండి సూర్యవంశం చిత్రం కోసం మనో సుజాత పాడుతున్న పాట సంగీతం. ఎస్ఏ రాజ్కుమార్.

తర్వాత వినండి, సూపర్ మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. వేటూరి సాహిత్యానికి రాజకోటి స్వరాలు కూర్చారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ఫిలిం గీతాలు వింటున్నారు. ఇప్పుడు భారతీయ ఏరోస్పేస్ ఇంజనీర్ శ్రీ సతీష్ ధావన్ గారి జయంతి ఈరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించిన కొన్ని వివరాలు వింటూ మరికొన్ని ఫిలిం గీతాలు వినేద్దాం.

ప్రొఫెసర్ సతీష్ ధావన్ భారతదేశానికి గర్వకారణమైన ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అంతరిక్ష మరియు పరిశోధన రంగాల్లో విశేషమైన సేవలు అందించారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమం అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైనది. శాస్త్రవేత్తగా మాత్రమే కాకుండా సమర్థవంతమైన నాయకుడిగా కూడా ఆయన మన దేశానికి సేవ చేశారు. శ్రీ సతీష్ ధావన్ 1920 సెప్టెంబర్ 25 శ్రీనగర్లో జన్మించారు. ఉన్నత విద్యను భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా అభ్యసించి ఏరోనాటిక్స్ రంగంలో ఎంతో నైపుణ్యం సాధించారు. అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి శాస్త్ర సాంకేతిక రంగాల్లో తన సేవలను ప్రారంభించారు. ముందుగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సిలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేసి ఏరోస్పేస్ పరిశోధనలకు బలమైన పునాది వేశారు. 1972 సతీష్ ధావన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో భారత అంతరిక్ష కార్యక్రమం ప్రారంభ దశలోనే ఉంది. పరిమిత వనరులతోనే దేశానికి ఉపయోగపడే అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆయన పనిచేశారు. ఆయన నాయకత్వంలో ఉపగ్రహాలు, రాకెట్ ప్రయోగ వాహనాలు, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో భారతదేశం క్రమంగా ముందుకు సాగింది. అంతరిక్ష సాంకేతికను కేవలం శాస్త్రీయ ప్రయోగాలకే పరిమితం చేయకుండా దేశ ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని ఆయన భావించారు. మరికొన్ని విశేషాలు వినబోయే ముందు ఒక చక్కని సినిమా పాట విందాం. సూపర్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సౌమ్య పాడుతున్న పాట వింటారు.

ప్రయోగాలకు అనువైన శ్రీహరికోట ప్రయోగ కేంద్రం అభివృద్దికి సతీష్ ధావన్ ఎంతో ప్రాధాన్యతిచ్చారు. రాకెట్ ప్రయోగాలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్దికి ఆయన కీలక పాత్ర పోషించారు. నేడు శ్రీహరికోట భారతదేశంలోనే ప్రధాన అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా ఉంది అంటే అది ఆయన కృషి. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీహరికోటలోని ప్రయోగశాలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని నామకరణం చేశారు. ఇది ఆయన మన దేశానికి అందించిన గౌరవానికి ఒక చిహ్నంగా భావించాలి. మరిన్ని విశేషాలు వినబోయే ముందు మరొక పాట విందాం. సుభాష్ చంద్రబోస్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడుతున్న పాట

ఉపయోగపడింది. శాస్త్రవేత్తల బృందంగా కలిసి పనిచేయడం పెద్ద లక్ష్యాలను సాధించవచ్చని ఆయన నిరూపించారు. ఇక దేశ అభివృద్ధికి అంతరిక్ష సాంకేతికత అవసరమని ఆయన భావించారు. అంతరిక్ష పరిశోధనల వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం కలగాలని ఆయన భావించారు. ఉపగ్రహాల ద్వారా వాతావరణ సమాచారం, సమాచార ప్రసారం, విద్య, వ్యవసాయం, ప్రకృతి వనరుల పరిశీలన, పంటలు మొదలైన రంగాలకు ప్రయోజనం చేకూరేలా అంతరిక్ష కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. దీని ద్వారా అంతరిక్ష సాంకేతికత దేశ ఆర్థిక, సామాజిక అవసరాలకు కూడా ఉపయోగపడగలదని భారతదేశం ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు మరొక సినిమా పాట. సుల్తాన్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడుతున్నారు.

ఇన్సాట్, ఐఆర్ఎస్, పిఎస్ఎల్వీలు రూపొందాయి. ఇక 1951 ధావన్ భారత విజ్ఞాన సంస్థలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1962 దాని డైరెక్టర్గా నియమితులయ్యారు. తాను ఇస్రో చైర్మన్గా ఉన్నప్పటికీ బౌండరీ లేయర్ పరిశోధనలో తన శక్తియుక్తులు నియోగించాడు. ఆయన చేసిన పరిశోధనలను హెర్మన్ సిక్టింగ్ తాను రాసిన బౌండరీ లోయర్ థియరీ పుస్తకంలో వివరించారు. ధావన్ ఐఐఎస్సిలో భారతదేశపు మొట్టమొదటి సూపర్సోనిక్ విండ్ టన్నల్ను నిర్మించారు. ఇక ఆయనకు లభించిన పురస్కారాలు 1981 పద్మవిభూషణ్, 1971 పద్మభూషణ్, 1999 ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం. ఇవి ఆయన జీవితంలో మర్చిపోలేని పురస్కారాలు. ఇక బెంగళూరులో 81 వయస్సులో ఆయన 2002 జనవరి 3 బెంగళూరులోని కర్ణాటక రాష్ట్రంలో పరమపదించారు. భారతదేశానికి సతీష్ ధావన్ ఒక గర్వకారణమైన శాస్త్రవేత్త. ఇప్పుడు మరొక పాట విందాం. నరసింహ నాయుడు చిత్రం కోసం

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం

15 సంవత్సరంలో ప్రారంభించింది. సూక్ష్మ చిన్న సంస్థలకు పూచీకత్తు లేని రుణాలను అందించడం ద్వారా వారికి నిధులు సమకూర్చడం, తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గడిచిన 11 సంవత్సరాల కాలంలో ఈ పథకం కింద 57.79 కోట్లకు పైగా రుణ ఖాతాల ద్వారా 40.07 లక్షల కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేయబడింది. అలాగే తొలిసారిగా పారిశ్రామికవేత్తలుగా మారిన 12 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్ రంగంలోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా శిశు, కిశోర, తరుణ్, తరుణ్ ప్లస్ అనే 4 విభాగాల కింద రుణాలను పొందవచ్చు. మొత్తం రుణ లబ్దిదారులలో 60 నుండి 68% మంది ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు చేరువ కావడం ద్వారా మహిళా సాధికారత విషయంలో ఈ పథకం ఘన విజయం సాధించింది. పీఎం ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ, అనే 4 విభాగాల కింద రుణాలను పొందవచ్చు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ఆరోగ్య సలహాలు. ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ బి శరత్ గారితో పరిచయం వింటారు. ముందుగా

0: சுபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
4: ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి, బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు.

లక్షణాలు మనం గుర్తుపట్టినట్లయితే సాధారణంగా మనము ఎర్లీ స్టేజ్లోనే ఆపుకునేదానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి లక్షణాలు తీవ్రమై పెద్ద వయసులో వాటిని చికిత్స చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది, రివైవ్ కావటం కూడా కొన్నిసార్లు ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. సో సాధారణంగా ఇలాంటి వాటికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి పద్ధతిలో రాకుండా చూసుకోవటమే మంచి మార్గం. కాబట్టి అసలు మనం ఏదైనా తప్పనిసరి పరిస్థితులలో ఈ ఎండలో పనిచేయాల్సి వచ్చినా, లేదా ఉక్కపోతలో పనిచేయాల్సి వచ్చినా, విపరీతమైన ఎండల్లో ప్రయాణాలు చేయాల్సి వచ్చినా, ఇలాంటి సందర్భాలలో మనము కొన్ని లక్షణాలు ఎస్పెషల్లీ పెద్ద వయసులో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకటి దప్పిక, ఇది అందరికీ తెలిసిందే. విపరీతమైన దాహం కావడం, విపరీతమైన చెమటలు పట్టడం, లేకపోతే ఇలా విపరీతమైనటువంటి దాహము చెమట ఇలాంటి వాటి తర్వాత కొద్దిగా తలనొప్పి రావటం, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించటం, వాంతి వచ్చినట్టు అనిపించటం, గుండెదడ పెరిగినట్టు అనిపించటం, ఆయాసం లాగా రావటం, లేదా హార్ట్ పేషెంట్స్ వాళ్ళు ఆయాసం లాగా ఫీల్ అవటం, ఇలాంటివన్నీ తర్వాత చూస్తే ఒళ్ళు చూసుకుంటే డ్రైగా ఉండటం, టెంపరేచర్ జ్వరం వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భాలలో మనకి వడదెబ్బ తగులుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా మన ఏరియాలో ఈ ఎండాకాలంలోనే పెళ్ళిళ్ళు ప్రయాణాలు చాలా చూస్తూ ఉంటాం, ఇలాంటి

0: సంబంధించినటువంటి పరీక్షలు, కిడ్నీకి సంబంధించినటువంటి రక్త పరీక్షలు, వీటిలో జరిగేటువంటి ఆ మైక్రో మార్పులను మనం గమనించుకోగలిగినట్లయితే మీరు ఖచ్చితంగా వాటిని ప్రివెన్షన్ ఎర్లీ స్టాయిలోనే గుర్తుపట్టడం వల్ల వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది,
1: ఆస్కారం ఉంటుంది.
0: అలాగే అధిక ఉష్ణోగ్రతలు అనేటువంటి టాపిక్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ బీపీ షుగర్ ఉన్నటువంటి పేషెంట్లకి ఈ అధిక ఉష్ణోగ్రత అంటే వడదెబ్బ తగలటం వల్ల జరిగిన డైరెక్ట్ గా వడదెబ్బకు పరీక్షలు అంటూ పెద్దగా ఏమి ఉండవండి, కానీ ఇవి జరిగినప్పుడు వాళ్ళలో బీపీలో మార్పులు రావడం లేదా షుగర్ పడిపోవటం లేదు కిడ్నీస్ సడన్ గా షట్ డౌన్ అయిపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి. అవునండి, ఎలక్ట్రోలైట్స్ అంటారు, అంటే మన శరీరంలో విపరీతమైన చెమట వల్ల బాడీలోంచి లవణాలు వాటర్ వెళ్లిపోవటం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటారు, అలాంటివి జరుగుతాయి. హార్ట్ రేట్లో మార్పు వస్తుంది, హార్ట్ రేట్లో మార్పు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు

అలాంటి కాటన్ బట్టలు వేసుకోవటం అనేటువంటిది అత్యంత మంచి పని. లూజుగా ఉన్నటువంటి కాటన్ బట్టలు ధరించటం, తర్వాత ఫ్యాను లేదా ఏసీ వంటి వాటిని ఉపయోగించటం, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. పెద్దవారు ఎవరైనా సరే బజార్కు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఎండలలో ఏదైనా లైట్గా కళ్ళు తిరిగినట్టు అనిపించినా, నీరసంలాగా అనిపించినా, వారిని ఫస్ట్ పడుకోబెట్టాలి. చల్లటి ఫ్యాన్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఉన్నటువంటి ప్రదేశాల్లో వారిని పడుకోబెట్టి కొద్దిగా కాళ్ళు ఎత్తులో పెట్టి పడుకోబెట్టి చల్లటి నీరు ఉండేటువంటి ఇవ్వటం, అలాంటివి చేయాలి. తడిగుడ్డ పెట్టి ఒళ్ళంతా తుడుచుకోవటం, బట్టలన్నీ విప్పి తడిగుడ్డ పెట్టి ఒళ్ళంతా తుడవటం. కుదిరితే వాళ్ళకి ఉన్నటువంటి బీపీ షుగర్ లాంటివి చూసుకొని జాగ్రత్తగా, అయితే మంచినీళ్ళు లేదా ఓఆర్ఎస్ వంటి ద్రావణం లేదా కొబ్బరి నీళ్ళు, ఇలా కొంచెం సాల్ట్ ఉండేటువంటి విధానంలో వారికి ఖచ్చితంగా ఫ్లూయిడ్స్ బాడీలోకి పోయే విధంగా ఇవ్వటం వలన వారికి చాలా ఉపశమనం కలుగుతుందని. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాం, కాబట్టి మెజారిటీ సమయాలలో వడదెబ్బ మైల్డ్ స్టేజ్లో ఉన్నప్పుడే చాలా వరకు మనం గుర్తుపడుతూ ఉంటాం. పెద్దవారు కూడా వారికి ఉన్నటువంటి విచక్షణత వల్ల వారికి అర్థమవుతూ ఉంటుంది, కాబట్టి రిస్క్ వారు కూడా తీసుకోరు. మనం వారిని కూడా, వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అంత వయసు వల్ల, కాబట్టి వెంటనే వారు కూడా గుర్తుపడతారు, వెంటనే వారు కూడా ఇలాంటివి ఆశ్రయించడం, ఇంట్లో వారు కూడా వారి యొక్క అవసరాన్ని గుర్తుపట్టి సహకరించడం చేసినట్లయితే వాటి వల్ల రాబోయేటువంటి సమస్యలను ఖచ్చితంగా మనం తగ్గించుకోవచ్చు అండి. తర్వాత బజార్కు వెళ్ళటం, ప్రయాణాలు చేయటం, వీటన్నిటినీ కూడా వీలైనంతగా ప్లాన్ చేసుకొని వెళ్ళటం అనేటువంటిది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి

0: బీపీ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా శ్రోతలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.
1: ధన్యవాదాలు అండి.
2: మీరింతవరకు బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి డాక్టర్ బి శరద్ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు కొన్ని సినీ భక్తి గీతాలు వింటారు. శ్రీ మంజునాథ చిత్రం కోసం రమేష్ చంద్ర నందిత పాడుతున్న పాట.

పుస్తకాలు జత చేసి విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్న ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4వ అంతస్తులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయానికి సమర్పించాలి. చిరునామా మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 4వ అంతస్తు ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ 5200013. ముద్రిత దరఖాస్తులు సంబంధిత ధృవపత్రాలు 26 2026లోగా కార్యాలయానికి చేరేలాగా చూడాలి. ఇప్పుడు మరొక సినీ భక్తి గీతం అవతారం చిత్రం కోసం చిత్ర పాడిన పాట.

కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంతన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ది పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనుకబడిన దేశాలతో ఉన్న

నక్షత్రంలోని బనికంఠ కాకతి ఆడిటోరియంలో మేరా యువభారత్ కామ్రూప్ మెట్రో ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వందేమాతరం శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి బిశ్వజిత్ దైనరి యువత స్వయం సమృద్ది సాధించి సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం బహుమతులు గెలుచుకోవడం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడడానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్,

0: పండిస్తున్నారు. కానీ అవి తినడానికి మనకు అనుకూలంగా ఉండవు. కానీ తినేవి ఏంటి అంటే మనం మన భోజనంతో పాటుగా కూరగాయలు, కాబట్టి కూరగాయలు, ఆకుకూరలు కావచ్చు, పండ్లు, ఇవన్నీ పండియాలి. ఇవన్నీ పండిస్తే మనకేంటంటే మన అవసరాలకి, మన ఇంటి అవసరాలకి, మన పెరటిలో ఉన్న ఏ ఖాళీ స్థలం ఉందో దానిలో మనకు అనుగుణంగా పండించినట్టయితే మనకి మంచి. మన పెరటి తోటలు అనగానే దానిలో ఎటువంటి కెమికల్ అనేది వాడం, కాబట్టి మనం మన ఆరోగ్యం పెంపొందించుకోవాలి అంటే వాటిని మనం కంపల్సరిగా ప్రతి ఒక్కరూ పెరటి తోటలను పెంచడం అనేది చేసుకోవాలి. దీనిలో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా మనకి పెరటి తోటల వలన మనకి ఉన్న
1: కలిగేటువంటి ప్రయోజనాలు,
0: ప్రయోజనాలు,
1: లాభాలు.
0: లాభాలు.
1: చాలా చక్కగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు మీరు

0: ఇప్పుడు ఈ పెరటి తోట అనేది ఇలా గ్రామ వ్యవసాయంలో ఉంటుంది, అలానే పట్టణ వ్యవసాయంలో ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని పాటించినట్టయితే కంపల్సరిగా వారి యొక్క ఆరోగ్యం యొక్క
1: పరిస్థితి,
0: పరిస్థితి
1: జీవన శైలి.
0: శైలి మొత్తం మారిపోతుంది. అది మెయిన్ ఉపయోగం అండి దీనిలో. కాబట్టి ఈ ఉపయోగాన్ని గమనించి అందరూ ఈ పెరటి తోటలు కనుక వేసుకుంటే మంచిది.
1: చాలా మంచిది.
0: అదండి.
1: ఆల్రెడీ గతంలో పూర్వం మన పెద్దలు చేసిందే, కాకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు మరి సమయం వెచ్చించాలి. సాయంత్రం పూట వేళల్లో దానికి సంబంధించినటువంటి మరి నీళ్లు పోయడము,
0: ఒక్క గంట చాలు సార్,
1: అది ఒక
0: రోజు
1: ఆనందం.
0: ఆనందం. ఆ ఒక్క గంట గనక మనం గనక వాటికి కేటాయిస్తే జీవితాంతం మనకు ప్రశాంత అవి ఇస్తూ ఉంటాయి.
1: ఇస్తా ఉంటాయి
0: అదండి.
1: సార్, మీరు చెప్పింది 100% కూడా కరెక్ట్ సార్. అది ఎందుకు చెప్తున్నానంటే, మన పెరట్లో ఒక జామ చెట్టు కావచ్చు, ఒక సపోటా చెట్టు కావచ్చు, ఒక సీతాఫలం చెట్టు కావచ్చు, మనం బయట ఎంత మధురమైనటువంటి ఫలం
0: అవునండి.
1: తెచ్చుకో

0: అయితే మనం కొన్ని విధానాలు పాటించాలి.
1: పాటించాలి.
0: ఆ పాటించినట్టయితే ఏ పంట అయినా సరే మనం టెర్రస్ మీద మనకు మిద్దె తోటగా పెంచుకోవచ్చు. అలానే మనకి ఎక్కడ మనకి మట్టి వసతి లేదు, పెద్ద పెద్ద హైదరాబాద్ లేకపోతే పెద్ద సిటీస్లో అక్కడ కూడా పంటలు పండిస్తారు. దాన్ని మనం హైడ్రోపోనిక్స్ అంటాం, ఓన్లీ నీటి ద్వారా
1: మట్టి లేని
0: లేని వ్యవసాయం.
1: వ్యవసాయం సాగు
0: దాన్ని నీటి ద్వారానే మనం
1: పండిద్ది.
0: కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు పండించవచ్చు. అటువంటిది మనం హైడ్రోపోనిక్స్. తర్వాత వర్టికల్ గార్డెన్ అంటుంది. వర్టికల్ గార్డెన్ అంటే బాగా స్ట్రైట్గా పండించడం,
1: పెరుగుద్ది.
0: తక్కువ వాతావరణంలో ఎక్కువ పంట అనేది తీయడం. అటువంటి వర్టికల్ గార్డెన్ అనేది అది కూడా మనం పరటి తోటల కిందే వస్తుంది. కాబట్టి ఇటువంటి విధానాలన్నీ ఏరియాను బట్టి
1: మారిపోతా ఉంటాయి.
0: అక్కడ ఉన్న ప్లేస్ను బట్టి మనం చేసే విధానం
1: ప్రాంతాన్ని బట్టి
0: ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అదే అండి, ఇటువంటి విధానాలు చాలా ఉన్నాయి. అక్కడ దాన్ని బట్టి మనం ఆ విధానంలో మెళుకువలు కనుక తెలుసుకుంటే మంచిగా మనం కల్టివేట్
1: సాగు
0: చేయవచ్చు.
1: చేసుకోవచ్చు. సార్ బాగుంది సార్, చాలా చక్కగా చెప్పారు సార్. మరి పెరటి తోటలను ఎలా తయారు చేసుకోమనేటువంటి విషయం కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాము, ఇంకా కొంచెం వివరంగా తెలియజేయండి సార్.
0: ఇప్పుడు పెరటి తోటలు తయారు చేసేటప్పుడు

7:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, అలాగే 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలు రిలే అవుతాయి.

0: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
2: సో చాలా

వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది, హైడ్రో ఎలక్ట్రిసిటీ గానీ, ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తా ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటి పైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీకు కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 ఇంటి దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూర్లలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతా ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈ రోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్ గా చెప్తున్నా ఛాలెంజ్.

0: మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకుని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్, 1000 రూపాయల పెన్షన్ కంటే ఇంటి వెనుక పెరడు ఉంది అనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరు అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తి బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతారు.
1: ఎంపీ గారు,

0: మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: సి జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్, ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ ని ఆన్లైన్ లో పెట్టొచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్ గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకు వస్తా ఉంది.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ ని అందరినీ ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్య మిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానెల్ ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానెల్ ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం

నిర్మించిన నాలుగు ముఖ్యమైన వంతెనల గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అవి చీనా బ్రైలు వంతెన, అంజీకడ్ వంతెన, న్యూ పంబన్ వంతెన మరియు సుదర్శన సేతు. ముందుగా చీనా బ్రైలు వంతెన, జమ్మూ కాశ్మీర్. చీనా బ్రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే సుమారు 35 మీటర్ల ఎక్కువ ఎత్తు. దీన్ని 2025 జూన్ 6వ తేదీన ప్రారంభించారు. ఇది 1315 మీటర్ల పొడవైన ఉక్కు వంపు వంతెన. కాశ్మీర్ రైలు మార్గంలో ఇప్పటి వరకు కష్టతరంగా ఉన్న అంతరాన్ని ఈ వంతెన పూర్తి చేసింది. దీంతో కత్రా నుండి శ్రీనగర్ వరకు ప్రయాణం సమయం 3 గంటలకు తగ్గింది. చీనా బ్రైలు వంతెన్ను 8 తీవ్రత గల భూకంపాలను మరియు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా డిజైన్ చేశారు. అంజీకడ్ వంతెన, జమ్మూ కాశ్మీర్. అంజీకడ్ వంతెన భారతదేశపు మొదటి కేబుల్ స్టైడ్ రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 331 మీటర్ల ఎత్తులో 725 మీటర్ల పొడవుతో ఉంది. సాధారణ స్తంభాలు నిలబెట్టలేని భూభాగంలో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణం 11 నెలల్లోనే పూర్తయింది. చీనా వంతెనతో పాటే 2025 జూన్ 6వ తేదీన అంజీకడ్ వంతెన్ను

తూర్పు ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడింది. వాణిజ్య, రవాణా, రక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందుతుంది. ఇంకా ప్రాంతీయ అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు, ఆర్థికాభివృద్ధికి ఈ వంతెన దోహదం చేస్తుంది. ఈ వంతెన యొక్క శక్తి, వేగం అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. దీనివలన రోజుకు 165 కిలోమీటర్ల ప్రయాణం తగ్గింది. అటల్ బిహారీ వాజ్పేయి సేవ వంతెన ముంబై. ఇది ముంబై మరియు పూణే ఎక్స్ప్రెస్ వేలో భాగంగా సముద్రంపై నిర్మించారు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు, అంటే సుమారు 16.5 కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడింది. డిసెంబర్ 2016 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభమై జనవరి 6, 2024 ప్రారంభమైంది. ఇంకా 2016 పూర్తి అయ్యింది. ఈ వంతెన ద్వారా ముంబై, నవీ ముంబై ఇంకా పూణే ఎక్స్ప్రెస్ వే కలిసింది. సముద్రంపై నిర్మించిన భారత్లోనే 2వ అతిపెద్ద వంతెన ఇది. రవాణా సమయాన్ని తగ్గిస్తుంది, ఇంధన ఖర్చును, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ముంబై, పూణే మధ్య

అలాగే కానిస్టేబుల్ జనరల్ డ్యూటీలో జీడీ 339 పోస్టులున్నాయి. ఇందులో పురుషులకు 258 పోస్టులు, మహిళలకు 81 పోస్టులు ఉన్నాయి. ఇక విద్యార్హతలు, 10th ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి దేశం తరపున ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ మీట్స్ యూత్ జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్లలో పాల్గొని ఉండాలి లేదా ఒలింపిక్స్లో పథకం సాధించి ఉండాలి. వయస్సు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. జనరల్ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీలకు 8 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 10 సంవత్సరాలు, అలాగే మాజీ సైనికోద్యోగులకు 8 నుంచి 13 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపులు వర్తిస్తాయి. ఇక వేతన వివరాలు. సిటీ జీడీ పోస్టులకు ప్రారంభ వేతనం 101,700 నుంచి 69,000 రూపాయలు, అలాగే హెచ్సీ జీఓ పోస్టులకు 25,500 రూపాయల నుంచి 81,000 రూపాయల వరకు వేతనం చెల్లిస్తారు. ఇక ఎంపిక విధానం. ధ్రువపత్రాల పరిశీలన, ఫిజికల్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్స్, మెడికల్ టెస్ట్ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ 12 నుంచి 11 నవంబర్ వరకు. ఇతర వివరాలకు వెబ్సైట్ చిరునామా https://rect.crpf.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https

అంటే ఆర్థిక సహాయం, ఆరోగ్య రక్షణ, గృహవసతి, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, బ్యాంకింగ్ సదుపాయాలు, ఇంకా సామాజిక భద్రత, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము కొన్ని పథకాలను అమలు చేస్తుంది. ముందుగా రైతుల కోసం పిఎం కిసాన్ అనే పథకాన్ని అమలు చేస్తుంది. భారతదేశంలో రైతులు వ్యవసాయానికి చాలా ప్రధానమైన వారు, కానీ వారు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పనిముట్లు వంటి రైతులకు అవసరాలకు డబ్బు ఎంతో అవసరమవుతుంది. అర్హత ఉన్న రైతు కుటుంబాలకు వ్యవసాయ అవసరాల కోసం ఆదాయ సహాయం అందించడం, ఆర్థిక సహాయం చేయడం పిఎం కిసాన్ యొక్క పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సహాయం నేరుగా రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయబడుతుంది. దీని ద్వారా రైతులు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవచ్చు. ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఎంతో ఈ పిఎం కిసాన్ యోజన పథకం ఎంతో ఉపయోగకరం. ఇక రెండవది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రకృతి వైపరీత్యాలు, కరువు, వరదలు, తుఫాన్లు వంటి కారణాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు ఆర్థిక రక్షణ ఇవ్వడం ఈ పథకం యొక్క లక్ష్యం. పంట నష్టం జరిగితే బీమా ద్వారా పరిహారం లభిస్తుంది, రైతులకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ పథకం వల్ల పంటల భద్రత పెరుగుతుంది. ఇక మూడవ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పిఎంఏవై అంటారు. పేద మరియు అర్హత గల కుటుంబాలకు పక్కా ఇల్లు కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లో పిఎంఏవై గ్రామీణ్, పట్టణాల్లో అయితే పిఎంఏవై అర్బన్ అనే కార్యక్రమాల ద్వారా ఈ పథకం ద్వారా సహాయం అందిస్తారు.

రాత్రి 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్య సమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ

0: interviews, sharing of experiences, practical cooperation. It will complement and strengthen the existing international frameworks, mandates and instruments in these areas.
1: గత దశాబ్ద కాలంలో భారతదేశం ఆవిష్కరణలు, పరిశోధనలలో గణనీయమైన వృద్దిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 85వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, గత 5-6 దశాబ్దాలతో పోలిస్తే గడిచిన 10 ఏళ్లలోనే దేశంలో అధిక ఆవిష్కరణలు, పరిశోధనా కార్యకలాపాలు, కొత్త ప్రయోగశాలల స్థాపన జరిగాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ నోయిడాలో ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును సాధించిందన్నారు. ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయని, సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన పురోగతి ఉందని అమిత్ షా పేర్కొంటూ, 2047 నాటికి వికసిత్ భారత్

101.5 ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజరి ఫిలిం గీతాలు. తర్వాత వినబోతున్న ఈ పాట తొలి ప్రేమ చిత్రం కోసం అర్మాన్ మాలిక్, దేవన్ ఏకాంబరం పాడుతున్నారు.

చిత్రమంజర్లో తర్వాత వినండి సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ చిత్రం కోసం సూరజ్ సంతోష్ పాడుతున్న పాట. సంగీతం దేవి శ్రీప్రసాద్.

0: చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్ లైట్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: The headlines. Prime Minister Narendra Modi says rural transformation and women's self-reliance mark India's progress. Highlights importance of social service, social reform and positive change. Center extends AFSPA in disturbed areas of Manipur, Nagaland and Arunachal Pradesh for another 6 months. External Affairs Minister S. Jayashankar calls for text-based negotiations to ensure meaningful UN reforms, criticizes those opposing change. And at Asian Games in Japan, India's overall medal tally reaches 23 with 2 gold, 9

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. ఈ వాట్సాప్ సందేశాన్ని పంపించిన వారు అద్దంకి కామేశ్వరి, శ్రీతులసి, అమలాపురం, విశ్వేశ్వర అగ్రహారం నుంచి. వీరు కోరుతున్నారు శాంతినివాసం చిత్రం నుండి రావే రాధ రాణి రావే పాడినవారు ఘంటసాల జిక్కి. కామేశ్వరి గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఈ పాట శాంతినివాసం చిత్రం నుంచి వినండి.

తరువాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపించిన వారు, హాయ్ నమస్తే, పాఠక వేలాయరా కార్యక్రమంలో ఈరోజు మాకు మన్మధుడు సినిమా నుండి గుండెల్లో ఏముందో అనే పాట వినిపించడాన్ని కోరుతున్నారు. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, అక్షయ్ అనగా అనుచరణి వీరంతా ఏలూరండి. వీరు అడుగుతున్నారు మన్మధుడు సినిమా నుంచి వేణు సుమంగళి పాడింది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, వినండి రఘుబీర్ సింగ్ గారు, మీరు మీ ఫ్యామిలీ మీ అందరి కోసం ఈ పాట.

హాయ్ నమస్తే, రేడియో ఆర్జే అనౌన్సర్స్ అందరికీ నమస్తే. మాకోసం ఛాలెంజ్ చిత్రం నుంచి మనసే మైకం అనే పాట ప్రసారం చేయండి అని కోరుతున్నారు చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్. రాముడు గారు, వీళ్ళంతా మీ బ్రదర్సా? ఓకే, మీ అందరి కోసం ఛాలెంజ్ చిత్రం నుంచి మీరు అడిగిన ఈ పాట పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి, మనసే మైకం.

ఈ వాట్సాప్ సందేశాన్ని పంపినవారు భూదాన్ పోచంపల్లి తెలంగాణ నుంచి మాధవి ఆంజనేయులు. వీరు కోరుతున్నారు రావణుడే రాముడైతే చిత్రం కోసం ప్రేమంటే తెలుసా నీకు అనే పాట. పాడినవారు

ఏదేదో ఊహించావు, నీదేనని కలగన్నావు. కలలు కరివి, కళ్ళు కరివి, ఎలా కుదురుతుందిరా, ఏం మిగులుతుందిరా, ఏం మిగులుతుంది ప్రేమ.

నవ్వు చూద్దాం, నవ్వలేదు కదూ, నవ్వమంటే నవ్వలేదు. నువ్వు రమ్మంటే రాదురా నవ్వు, ఇవ్వమంటే ఇవ్వలేరు, ఇచ్చారంటే తీసుకోరు. అంతేరా జీవితం, అంతే అంతే.

మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం ఆకాశవాణి మార్కాపురం ద్వారా పాటకు వేలైరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపినవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల. వీరు కోరుతున్నారు, కృష్ణ నటించిన అల్లరి బుల్లోడు చిత్రం నుంచి చుక్కల తోటలో ఎక్కడున్నావు అనే పాటను ప్రసారం చేయండి కోరుతున్నారు. పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. ప్రకాష్ గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఈ పాట

మాకోసం కార్తీక దీపం సినిమా నుంచి నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్న వారు మరువాడ అనురాధ, ఉమాశంకర్, లలితా వైష్ణవి, నాగలక్ష్మి వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా హీరా మండలం అండ్ పోస్టు భగీరథపురం గ్రామం. వీరు కోరిన పాట కార్తీక దీపం సినిమా నుంచి. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. అనురాధ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికోసం వినండి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్, గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.

మీరింతవరకు పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో 20వ ఆసియా క్రీడలు హైలైట్స్ క్యాప్సూల్ వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఆపాత మధురాలు పాత చిత్రాల నుండి మెలోడీ గీతాలు మీరిప్పుడు వింటారు. ముందుగా సుమంగళి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడుతున్న పాట.

0: తమ్ముడో తమ్ముడో, ఇప్పుడు తెలిసిందా, ప్రపంచంలో తిరిగిన కొద్దీ అన్ని బాధలే నేను చెబితే విన్నావా? వేబీవాడ, నీ చేతిలో ఏముంది? అంత మాయ, నువ్వు చావాలనుకున్నా చావలేవు.
1: చూడు చూడు నాగేంద్ర, నన్ను కూడా నా ఆలుబిడ్డల దగ్గర చేర్చు,
0: మళ్ళీ తప్పుదారిలో పడిపోతున్నావు తమ్ముడు. శివాజ్ఞ లేనిదే చీమైన గుట్టదు. సరేగాని తమ్ముడు, నీ పెళ్ళాం పిల్లలు ఎక్కడికి పోయారు?
1: పుట్టింటికి బయలుదేరి చచ్చిపోయారు.
0: నా పెళ్ళం కూడా ఒకసారి అలాగే చేసిందిలే.

ఆపాత మధురాలు వింటున్నారు. సువర్ణ సుందరి చిత్రం కోసం ఏరా మనతోటి పిఠాపురం ఎంఎస్ రామారావు పాడుతున్నారు.

0: ఈగుడు. అరే ఆంజనేయుడికి అన్నదమ్ములు, భీమసేనుడికి పెద్ద కొడుకులం.
1: అగ్గిరవన్నా
0: లోపుల నెత్తిని మొట్టేవాళ్ళు, లోపులకెప్పుడు పెట్టేవాళ్ళు.
1: అగ్గిరవన్నా
0: ఈ సీమకు మేమే రాజులం, ఆ తిండికి పోదు రాజులం. అరే సాగితే మహారాజులం, అరే తటికిల పడితే రాజులం,
1: అరే తటికిల పడితే.

0: తాటాకులు పెడతాం
1: అగ్గిరవన్నా.
0: మా సొంతమన్నదే లేదు
1: లేదు,
0: కుప్పనాతులం కాదు
1: కాదు,
0: ఎప్పు కోపం రాదు
1: రాదు,
0: అది వచ్చిందంటే పోదు.
1: అది

ఈ బాటకు కుంకుం కట్టు, మా కాళ్లకు దండం పెట్టు, అర చిక్కెర చేతుల చుట్టు, ఇక తిరగైరా పెసరట్టు, ఇక తిరగైరా పెసరట్టు. అద్దిరభన్నా గుజ్జుల బెల్లం గది గుబి గది గుబి వీపుకుతున్నాడు, దుబ్ దుబ్ దుబ్బు దేకుడు, ఆ దెబ్బతతో ఒక తీకుడు, ఆ

తర్వాత వినబోతున్న ఈ గీతం సుగుణ సుందరి కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరితో కలిసి పాడుతున్నారు.

మీ అభిమాన ఎఫ్ఎం ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా మీరు వింటున్నారు ఆపాత మధురాలు. పాత చిత్రాల నుండి మధుర గీతాలు వింటున్నారు. తర్వాత కన్యాశుల్కం, ఎన్టీఆర్ నటించింది ఈ చిత్రం కోసం, ఘంటసాల పాడుతున్న పాట చిటారు కొమ్మన మిఠాయి పొట్లం.

తరువాత వినబోతున్న ఈ గీతం భువన సుందరి కథ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడింది. భువన సుందరి కథ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. ఎల్లి నాతో సరసమాడేను.

అయినా గొప్పగా చెప్పుకొని మురిసేరు. ఇంత చక్కని ఓడు ఎవడసే ఎవడసే ఈడని, ఇంత చక్కని ఓడు ఎవడసే ఈడని, సంతలో జనమంత చప్పట్లు కొట్టారు. తిప్పైకి జై ఎల్లి మొగరు, తిప్పైకి జై ఎల్లి నా.

ఆ పాత మధురాల్లో పాత ఫిలిం గీతాలు వింటున్నారు. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రం కోసం వి. రామకృష్ణ పాడుతున్న ఈ పాట వినండి.

మీరింతవరకు ఆపాత మధురాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 11 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్త

0: combination Wang Shuqian and Sun Yingqiao. IMD has issued a red color warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over Uttar Pradesh and Uttarakhand tomorrow. According to IMD, very heavy rainfall is likely over Chhattisgarh and Madhya Pradesh as well tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం నిలయంలో ఇప్పుడు సమయం రాత్రి 11:10. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపుదయం 5:55 101.5 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.

తిరిగి రేపు ఉదయం 5:55 101.5 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.